ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శిఖ సంవత్సరం 1948, శ్రావణమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026, ఆగస్టు నెల 2వ తేదీ ఆదివారం. ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. నమ్మకంతో మొదలుపెట్టిన ప్రతి పని, ప్రతి అడుగు విజయానికి దగ్గర చేస్తుంది. ఈరోజు మీకు ఆనందంగా, ప్రశాంతంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాం. శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య గీతాలు, క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య గీతాలు.

स्युः पिङ्गलस्सर्वतापनः कविर्विश्वो महातेजः।

శ్రోతలు, తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి క్రైస్తవ భక్తి గీతాలు.

శ్రోతలు, ఇంతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో ఆదిత్య గీతాలు మరియు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల

0: చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇక వార్తల్లోని వివరాలు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించనున్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో మై భారత్ విభాగం ఆధ్వర్యంలో 100 వారాల పాటు ఈ జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి అమరావతికి చేరుకున్న అనంతరం కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగిందని, తింసా నృత్యంతో స్వాగతం నుంచి బహిరంగ సభ వరకు ప్రతి అంశాన్ని అద్భుతంగా నిర్వహించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గిరిజన సోదరీమణులు చేసిన కృషి, చూపిన సహనం చూసి చలించిపోయానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చెరువులను పరిరక్షించడం అంటే కేవలం నీటి వనరులను కాపాడటం మాత్రమే కాదని, భావితరాల భవిష్యత్తును భద్రపరచడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నల్ల చెరువు పునరుజ్జీవంపై ఆయన నిన్న స్పందిస్తూ, ప్రతి చెరువును కాపాడుతూ ప్రతి అంగుళం ప్రజా ఆస్తిని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ క్యూర్ పరిధిని విస్తరిస్తూ చెరువులకు పునరుజ్జీవం పోస్తూ భావితరాలకు జీవంతో నిండిన భవిష్యత్తును హైదరాబాద్ విపత్తుల నిర్వహణ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సంస్థ హైడ్రా సంరక్షిస్తుందని తెలిపారు. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవంతో నగర రూపురేఖలు మారుతున్న తీరు ఎంతో సంతృప్తిని ఇస్తోందని చెప్పారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు. సాధారణ షెడ్యూల్కు ముందుగానే రాష్ట్రాలకు 1,09,019 కోట్ల రూపాయలు పన్నుల వాటాగా విడుదల చేయడం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ నిధులు మూలధన వ్యయాన్ని వేగవంతం చేయడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామీణ పట్టణ అభివృద్ది, ఉపాధి కల్పన, పెట్టుబడుల ఆకర్షణ దేశ ఆర్థికాభివృద్దికి ఊతమిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు 4,597 కోట్ల రూపాయలు విడుదల కావడం కీలక సమయంలో లభించిన ఆర్థిక బలమని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, కడల్ ప్రాజెక్టుల పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామిలతో కలిసి ఈ 3 ప్రాజెక్టులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఆ 3 బ్యారేజెస్ కూడా సైంటిఫిక్ గా ఒక సిస్టమేటిక్ గా టెస్టింగ్ చేసి రీహాబిలిటేషన్ చేసి పునరుద్ధరణ పనులకి కట్టుబడి ఉన్నాము. 65 ఏళ్లు పూర్తయినా ఎంత గట్టిగా ఉంది ఈ డ్యాము. ఇంకా 3-4 రోజులు ఈ వాటర్ ఇన్ఫ్లో వాచ్ చేసి మేము ప్రకటన చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. పోయిన సంవత్సరం 38 టీఎంసీలు ఉంటే ఎస్ఆర్ఎస్పీలో 26 టీఎంసీలు ఉన్నాయి. తప్పనిసరిగా రైతుల పక్షపాత ప్రభుత్వం కాబట్టి ఏది రైతులకు మేలైతే ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి మనం చేస్తాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని పేద గ్రామీణ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ కింద భారీ ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ కుటుంబాలకు వీబీజీ రామ్జీ పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కోర్టుల్లో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునేద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. వివాదాలను కోర్టు వెలుపలే సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన కక్షిదారులకు సూచించారు. రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన మధ్యవర్తిత్వం దేశం కోసం అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ,
2: Tomorrow, as of now, you can tell you, there is a momentum in media. There are such many things through the days.

0: one day it is going to replace Mokala's eye series. What I want to tell is if we use mediation to settle the cases, we can take off some cases from the file, board. You know, almost we are facing a lot of pendency in districts like East Godavari, West Godavari, in Srisakhapatnam, and this one is last pendency. Wherever there is possibility of settlement, they can use mediation as a source to settle their cases. Advise the parties to use mediation as a source to settle their cases where there is possibility of settlement.
1: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం విక్రయాలను రాష్ట ప్రభుత్వం ఈ రోజు నుంచి ప్రారంభించనుంది. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా రైతు బజార్లు, రైసు మిల్లుల్లో బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యాన్ని కిలో 52 రూపాయలు, బీపీటీ పచ్చి బియ్యాన్ని కిలో 50 రూపాయలు చొప్పున విక్రయించనున్నారు. రాష్ట్రంలోని 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల కౌంటర్ల ద్వారా ఈ బియ్యం విక్రయాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పడమట రైతు బజార్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్ర అధికారిని జి లక్ష్మి పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందన్నారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయం నిర్మాణంలో 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన మాత్రమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 2020 జూన్లో జీఎంఆర్తో రాయితీ ఒప్పందం కుదుర్చడం నుంచి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, అనుమతులు, భద్రతా క్లియరెన్సులు, నీరు, విద్యుత్, అంతర్గత రహదారులు, ఆర్థిక సమీకరణ వంటి అన్ని కీలక పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులకు మొత్తం 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. శిశువులకు రోగనిరోధక శక్తిని అందించడంలో తల్లిపాల పాత్ర అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశవ్యాప్తంగా నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ను ప్రారంభించనున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. చెరువులను పరిరక్షించడం అంటే భావితరాల భవిష్యత్తును సంరక్షించడమని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాలకు ముందస్తుగా పన్నుల వాటాను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్వాగతించారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెడ్స్పై ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ప్రభాత ప్రసారంలో ఏడు గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆస్వాదన, శ్రీ ఏవి అనిల్ ప్రసాద్ గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం

డాక్టర్ ఎన్విఎన్ చారి గారి ది గిఫ్ట్ కథానికి ప్రసారమవుతుంది. ఇక 8 గంటలకు ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం వినవచ్చు. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం, 9:45 న్యాయ మరియు చట్టాల మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది, 10:00 మధ్యాహ్నం 12:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 12:40 నుండి 1:10 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 1:20 నుండి 3:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 3:00 నాటిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 4:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ముంబై కేంద్రం నుండి ప్రసారం, 5:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు.

సాయంత్రం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వినవచ్చు, 9:00 న్యూస్ 9, 9:15 స్పాట్ లైట్ ఈ 2 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 9:30 శాస్త్రీయ సంగీతం, 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 7 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ వింటారు.
1: తొలి ఏకాదశి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో తొలి ఏకాదశి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వర అఖిల

0: ಭಾರತ ವೇದ ಶಾಸ್ತ್ರ ಸ್ಮಾರ್ತ ಆಗಮ ವಿದ್ವತ್ ಸದಸ್ಸು ಜಾತಿಯ ವೇದ ಸ್ಮಾರ್ತ ಪರೀಕ್ಷಾ ಮಹೋತ್ಸವಾಲು ವಿಜಯವಂತంగా నిర్వహించారు. జూలై 21న ప్రారంభమైన మహోత్సవాలు జూలై 25 వరకు ఆధ్యాత్మిక వైభవంతో కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాసం బోనాల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని బోనాల మొక్కులు చెల్లించుకుంటున్నారు. నూతనంగా చేరిన ఆలయ ఉద్యోగులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి భక్తుల మన్ననలు పొందాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవో రమాదేవి సూచించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నియామకమైన 21 మంది ఆలయ ఉద్యోగులకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలు, విధి విధానాలు, విధులు, క్రమశిక్షణ, ఆలయ సేవా విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఆలయాల పవిత్రత కాపాడుతూ నిబంధనలకు లోబడి విధులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, జలాశయాల్లో తక్కువ నీటి లభ్యత కారణంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు జలాశయం, గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయం, కోనరావుపేట మండలం మల్కపేట ఎల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ జలాశయాల నుంచి పంటలకు ఈ ఖరీఫ్ సీజన్లో నీరు ఇచ్చే అవకాశం లేదని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ది శాఖ సీఈ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ పరిస్థితులను ఆయకట్టు రైతులు అందరూ గమనించాలని కోరారు. దేశంలోని సహకార రంగంలో పేరు ప్రఖ్యాతులుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ పంపిణీ సేవలు అందించిన సహకార విద్యుత్ సరఫరా సంఘం లిమిటెడ్ సెస్ ప్రస్థానం ముగిసింది. పాలకవర్గం కేసును కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో సెస్ పరిధిలో పూర్తిస్థాయి విద్యుత్ పంపిణీ సేవలను ఎన్పీడీసీఎల్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన మేర కురవడం లేదని, రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యాన అధికారి శరత్బాబు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో రైతులుగా అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు పెసర, కంది, రాగులు, నువ్వులు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. తహసీల్దార్ షరీఫ్ మొయినుద్దీన్, మండల వ్యవసాయ అధికారిని ప్రణీత, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ సమగ్రాభివృద్ది విస్తరణ పనులకు రాష్ట ప్రభుత్వం మరో 99.40 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిధులు మంజూరుతో ఆలయ అభివృద్ది కోసం ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం నిధులు 249.40 కోట్లకు చేరుకుంది. రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో దశల వారీగా భారీ నిధులు కేటాయించింది. క్రమశిక్షణ, నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందేలా ప్రతి పోలీసు అధికారి సిబ్బంది పనిచేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పరేడ్ మైదానంలో జిల్లా ఆర్మర్డ్ రిజర్వ్ సివిల్ హోంగార్డ్ సిబ్బందికి నిర్వహించిన పెరేడ్కు ఎస్పీ హాజరై గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సిబ్బంది నిర్వహించిన పెరేడ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది విధుల్లో క్రమశిక్షణతో పాటు ఆరోగ్యంపై శ్రద్ద వహించాలన్నారు.
1: శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ అందించిన రాజన్న సిరిసిల్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్

0: భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జిఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూరు చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద జీ యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా కి కైసే దునియా కే దేశ్ అప్నే యువాఓ కో శిక్షిత్ బనా రహే. భారత్ కే యువానే ఏక్ లంబీ యాత్రా తయ్ కీ హై. ఆజ్ వో యువా దునియా కే వికాస్ కో గతి దే రహా హై.
0: ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదో బక్తియార్ ఒదిలోవిచ్ ఇవాటి నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన, ఎన్క్రిప్ట్ చేసిన, సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5%కి పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాలు

0: లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 సంవత్సరం లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమ సమాయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదిరించారు. అమెరికా నౌకలపై దాడులు ఆపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పోట్ పురుషుల ట్రిపుల్ జంప్లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్కో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, నమస్కారం. ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆస్వాదన ఏవి అనిల్ ప్రసాద్ గారి కథానిక ప్రసారమవుతుంది. అన

0: డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ది గిఫ్ట్ కథనిక ప్రసారమవుతుంది. ముందుగా విందాం. ఆస్వాదన శ్రీ ఏవి అనిల్ ప్రసాద్ గారి కథనిక. ఈ కథనిక కొన్ని వాణిజ్య ప్రకటనల అనంతరం విందాం.
1: ఇరవై ఒక్క ఏళ్ల విశ్వాసం. క్యూర్వెల్ హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ లో డాక్టర్ వదిరాజు రాకేష్, జనరల్ సర్జరీలో డాక్టర్ వినయ్ బాబు, ఆంకో సర్జరీలో డాక్టర్ హేమంత్ గార్ల విశిష్టమైన సేవలు, ఆధునిక మాడ్యులార్ ఓటి, 24 గంటల ఎమర్జెన్సీ, ఐసీయు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 9550135343.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు వినండి ఆస్వాదన శ్రీ ఏవి అనిల్ ప్రసాద్ గారి కథానిక.
6: మహిళా ఉద్యోగులు స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్న అంశం మీద 3 రోజుల వర్క్షాప్ మా ఆఫీసులో ఈరోజే మొదలైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వర్క్షాప్లో పాల్గొనడానికి మహిళా ఉద్యోగులు వచ్చారు. సాయంత్రం 5 కావస్తున్నది. ఇంటరాక్షన్ సెషన్ చివరికి వచ్చింది. నేను వర్క్షాప్ జరిగే హాల్లోకి వెళ్ళేటప్పటికీ డాక్టర్ ప్రసన్న గారు మాట్లాడుతున్నారు. సో సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే ఉంటుంది. స్ట్రెస్ విషయంలో కూడా అంతే. కొన్ని పనులే మనం ఇష్టంతో చేస్తాం, కానీ చాలా పనులు కేవలం తప్పదు కాబట్టి చేస్తూ ఉంటాం. తప్పదు అనుకున్న పనిని ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకునే కంటే ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా స్ట్రెస్ని మనం చాలా వరకు దూరం చేసుకోవచ్చు. ఇది కేవలం ఆఫీసుల్లోనే కాదు, జీవితానికి వర్తిస్తుంది. చేసే ప్రతి పనిని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. చివరిగా ఒక్క విషయం, మన చుట్టూ ఉండే అందరూ ఈ పరిపక్వత కలిగి ఉండాలని, ఉంటారని ఆశించలేము. అట్లీస్ట్ మనం ఆ ప్రయత్నాన్ని చేయొచ్చు అంటూ ముగించారు డాక్టర్ ప్రసన్న. వర్క్షాప్ కోఆర్డినేటర్ మమత గారు లేచి ప్రసన్న గారికి ధన్యవాదాలు చెప్పి, రేపు రామప్పకి ఔటింగ్ ఉంటుంది, మినీ బస్సు ఏర్పాటు చేశాం, 8 అందరూ ఇక్కడికి వచ్చేస్తే ఎర్లీగా బయలుదేరచ్చు అని అనౌన్స్ చేశారు. ఔటింగ్ అన్న మరుక్షణం హాల్లో వాతావరణం సందడిగా మారింది. నేను వర్క్షాప్ మెటీరియల్ అంతా సదురుతున్నా. అమ్మా రేఖ అని పిలిచారు మమత. మమత గారి పిలుపు అధికారికంగా ఉండదు, ఆప్యాయంగా ఉంటుంది. రేఖ, రేపు సండే కదా, నీ కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకంగా కమిట్మెంట్స్ అంటూ ఏమీ లేవు మేడం, ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి అన్నాను. రేపు రామప్ప ఔటింగ్కి నేను వెళ్ళటం కుదరదమ్మా. ఎల్లుండి వర్క్షాప్ క్లోజింగ్ కదా, కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి, రిసోర్స్ పర్సన్స్ని రిసీవ్ చేసుకోవాలి. అన్నిటికంటే ఆ స్ట్రెస్ మీద మనం అనుకుంటున్న ఆ డాక్యుమెంటరీ స్క్రిప్ట్ ఇంకా పూర్తవ్వలేదు. నువ్వు కనుక వీళ్ళందరినీ కంపెనీ అవుతే నేను ఈ పనంతా చూసుకుంటా. నువ్వు కాకుండా ఇంకెవరిని పంపించినా నేను స్ట్రెస్ ఫ్రీగా ఉండలేను రేఖ అన్నారు మమత. ఆవిడ అడిగిన దానికి నో అనాలని అనిపించలేదు. వారంలో వచ్చే ఒక్క సెలవు మిస్ అవుతున్నా. ఎప్పుడో ఒకసారి ఇలా అడిగినప్పుడు నో అనటం సంస్కారం కాదనిపించింది. నిజానికి రామప్ప ఇంతకుముందు చాలాసార్లు చూశాను, అంత గొప్పగా ఏమీ అనిపించలేదు. తాజ్మహల్, కన్యాకుమారి, అరకు వ్యాలీ చాలా చూశాను, కానీ సినిమాల్లో చూపించినంత సీన్ అక్కడేమీ లేదనిపించింది. అయినా నిర్లిప్తంగానే ఓకే అన్నాను. నైస్, ప్రసన్న గారు కూడా రామప్ప

వస్తారట అన్నారు మమత. ప్రసన్న గారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఆవిడతో కంపెనీ చాలా రిలీఫ్గా ఉంటుంది కూడా. అలాగే మేడం అంటూ పైకెళ్ళి మెటీరియల్ అంతా నా రూమ్లో పెట్టుకుని రూమ్ లాక్ చేసి కిందకొస్తుంటే మమత గారు కింద కారు దగ్గర నిల్చునున్నారు. మన డాక్యుమెంటరీ స్క్రిప్ట్ గురించి, టైటిల్ గురించి నువ్వు కూడా కాస్త ఆలోచించు రేఖ. ఇట్లాంటివి నీకు ఇంట్రెస్టే కదా, బాగా వస్తే అవార్డ్స్కి పంపిద్దాం అన్నారు మమత. చిరునవ్వు నవ్వి కళ్ళతోటే గుడ్ ఈవినింగ్ చెప్పి రోడ్డు క్రాస్ చేసి ఇంటికొచ్చేశాను. ఆదివారం పొద్దున రోజులాగే 6 లేచి బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయ్యి 8 ఓ 10 ముందే ఆఫీస్కి వచ్చాను. అప్పటికే దాదాపు అందరూ వచ్చేశారు. బస్సు కూడా రెడీగానే ఉన్నది. వచ్చిన వాళ్లల్లో చాలామందికి ఒక్కరోజు పరిచయమే అయినా దాదాపు అందరూ కలివిడిగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ ఒక 4-5 మాత్రం వాళ్ళ ఆఫీస్ వాళ్ళు బలవంతంగా పంపించినట్టున్నారు. వర్క్షాప్ పట్ల, ఔటింగ్ పట్ల నిరాసక్తంగా కనిపిస్తున్నారు. అందరిలో ప్రత్యేక ఆకర్షణ మాత్రం ప్రసన్నగారే. చామన ఛాయలో ఉంటుంది, కాటన్ చీరలే కడుతుంది, అవసరమైతే అనర్గళంగా ఉపన్యాసాలు చెప్తుంది, లేకపోతే ఎన్నో సమాధానాలు చెప్పడానికి ఒక్క చిరునవ్వునో కంటి చూపునో వాడుకుంటుంది. నాకెందుకో ప్రసన్నగారంటే గౌరవం, అభిమానం. వచ్చిన వాళ్ళందరినీ బసెక్కించేశాను. ఇద్దరు మాత్రం రాలేదు. వాళ్ల నెంబర్లు తీసుకుని రింగ్ చేశాను. దగ్గరలోనే ఉన్నాం, 2 వచ్చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళొచ్చేలోగా రామప్ప టూరిజం గెస్ట్ హౌస్కి ఫోన్ చేసి లంచ్ అకామిడేషన్ కన్ఫర్మ్ చేసుకున్నా. ఇంతలో రావలసిన ఇద్దరు ఆయాసపడుతూ వచ్చేశారు. నేను ప్రసన్నగారి పక్కన కూర్చున్నా. లేటుగా ఆయాసపడుతూ వచ్చిన ఇద్దరు మా ముందు ఖాళీ సీట్లో కూర్చున్నారు. బస్సు బయలుదేరింది. ముందు సీట్లో కూర్చున్న ఇద్దరిలో ఒకళ్ళు వెనక్కి తిరిగి మా వైపు చూస్తూ, అబ్బబ్బబ్బా, ఈ సెల్ఫోన్ కల్చర్ ఏంటో కానీ రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అన్నట్టుంది. ఇక్కడ వర్క్షాప్ కానీ వచ్చాక కూడా, జయా ఆ ఫైల్ ఎక్కడుంది, జయా రిపోర్ట్ వెళ్ళిందా, జయా రీజనల్ ఆఫీస్ ఫోన్ నెంబర్ ఎంత అంటూ ఒక్కటే ఫోన్లు. మనకొక ప్రైవేట్ లైఫ్ అంటూ ఉంటుంది అన్న సెన్స్ డెవలప్ కాకముందే ఈ దేశంలో సెల్ ఫోన్లు వచ్చిపడడం మన దౌర్భాగ్యం అంటూ పరోక్షంగా తమ ఆలస్యానికి కారణం చెప్తూ ఆవేశపడిపోతుంది. అబ్బా, ఈవిడ ఆఫీస్ టైంలో పర్సనల్ విషయాలేమీ ఆలోచించదా అని నా మనసులో అనుకుంటూ ప్రసన్నగారి వైపు చూశా. చిన్న చిరునవ్వు, ప్రశాంతంగా కళ్ళు. ఇదంతా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అండి. ఇంకా మనం ఫార్ బెటర్. మా అక్కయ్యల పిల్లలు, అన్నయ్యల పిల్లలు అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారా? కొంతమంది యుఎస్లో, కొంతమంది బెంగళూరులో, హైదరాబాదుల్లో ఉంటున్నారు. వాళ్ళు ఇళ్లకు చేరేటప్పటికే ఏ రాత్రో అవుతుంది. పక్కన కూర్చున్న 2 ఆవిడ అన్నది, టెక్నాలజీ సమస్యకి గ్లోబలైజేషన్ సమస్య జోడించి. జయశ్రీ వంక, మా వంక చూస్తూ. జయశ్రీ కన్విన్స్ అయినట్లేదు. మనం ఫార్ బెటర్ అంటారేంటండి హేమగారు? సాఫ్ట్వేర్ వాళ్ళకి లక్షల్లో ప్యాకేజీలు, అన్నీ సమకూర్చుకోగలరు. కాస్త ఆయాసం, ఆవేశం తగ్గినట్టున్నాయి. ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది జయశ్రీ. ఆ పే కమిషన్ వచ్చాక మన జీతాలు తక్కువేం లేవులేండి. ఆర్థిక మాంద్యం వల్ల ఎక్కువగా నష్టపోయింది బీపీఓల్లో పనిచేసేవాళ్లే, వాదన పొడిగించింది హేమ. పక్క సీట్లో కూర్చున్నావిడ ఇటువైపు తిరిగి అప్పట్నుంచి వీళ్ల చర్చని ఆసక్తిగా గమనిస్తూ ఇక ఆగలేకపోయినట్టుంది. లక్ష చెప్పండి. లక్షల్లో జీతాలు ముఖ్యం కాదు, ఇల్లు, సంసారం, పిల్లలతో ఎంతసేపు గడిపామన్నదే ఆలోచించాలి. ఎంతసేపు గడిపామన్నది ముఖ్యమా? ఉన్న దాంట్లో ప్రేమ, అనురాగం, ఆత్మీయతతో ఎంత స్నేహంగా, ఫ్రెండ్లీగా గడిపామని ముఖ్యమా? నాలో ఒక ఆలోచన. ప్రసన్నగారి వైపు చూశా. అదే చదరని చిరునవ్వు. మా వెనక సీట్లో కూర్చున్నావిడ లేచి నిల్చుని కాస్త ముందుకు వంగి, వనజగారు చెప్పింది అక్షరాల నిజమండి. తల్లికి తండ్రికి పట్టించుకునే తీరికే ఉండట్లేదు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారని ఒక కన్నేసే అవకాశమే ఉండట్లా. మీరు చూస్తుండండి, వచ్చే 5-6 క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోతుంది. నాలో మళ్లీ సందేహం. ఈ యాసిడ్ దాడులు, అమానుషాలు తల్లి తండ్రి పట్టించుకోకనేనా? ఇందాక నిల్చున్నావిడ పక్కన కూర్చున్నావిడ అందుకుంది. నా దృష్టిలో టీవీలు మన ఇళ్లల్లో ఎప్పుడైతే వచ్చి తిష్టవేశాయో అప్పటినుంచే సమాజంలో వెరిచేష్టలు మొదలైనాయండి. వ్యవస్థ భ్రష్టు పట్టింది, మనం విలువలకి తిలోదకాలిచ్చింది ఈ టీవీ ఛానల్స్ వచ్చాకే. భ్రష్టు పట్టింది వ్యవస్థ, వ్యక్తుల. నాలో ఇంకో సంశయం, లోపల లేని వ్యవస్థ ఎక్కడుంది? అట్లాంటిది నిర్మించగలమా? ఇంకా ఎన్నో సందేహాలు నాలో. పైకి అందామనుకున్నా. వ్యక్తుల సమూహమే వ్యవస్థ కదా అని ఓ స్టాక్ రిప్లై ఇచ్చేస్తారు. అనటంలో ప్రయోజనం లేదనిపించింది. ఊరుకున్నా. పొద్దున నిరాసక్తంగా కనిపించిన

0: ఆవిడ కూడా ఆసక్తిగా లేచొచ్చి హేమ పక్కన సీట్లో ఇరుక్కుని కూర్చుంది. ఏంటోనండి, లైఫ్ అంతా మెకానికల్గా మారిపోతుంది. ఏంటో అర్థం కాని బిజీ. ఇళ్లల్లో చూద్దామా, వేటికవే మిషన్లు. అన్నం వండటానికి మిషను, ఇల్లు ఉడవటానికి మిషను, పప్పు రుబ్బటానికి మిషను, గిన్నెలు కడగటానికి మిషను, ఇవన్నీ ఉన్నా మనం ఇద్దరు పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నాం. ఇవేవీ లేకుండా ఆ వెనకటి వాళ్ళు అంత తేలిగ్గా అంత పెద్ద సంసారాల్ని ఎలా లాక్కొచ్చారో అర్థం కాదు. ఇవాళ చూడండి, సండేనా, మా మరదలి తమ్ముడి నిశ్చితార్థం. నేనేమో ఇట్లా ఆఫీసు పట్టుకు వెళ్ళాడక తప్పింది కాదు అంటూ వాపోయింది. మీరన్నది కాదన్ను, కానీ మగాళ్లలో కూడా మార్పు రావాలండి. ఎంతసేపు ఆఫీసు, మీటింగులు, లేదంటే ఫ్రెండ్స్. మా పక్కన రుక్మిణి వాళ్ళ ఆయనైతే అస్తమానం ఇంట్లోనే ఉంటాడు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తాడో అర్థం కాదు. మరొక ఆవిడ అభిప్రాయం. అసలు సెల్ఫోన్తో మొదలైన చర్చ ఎంతదాకా వెళ్ళిందో నాకు వింటుంటే చాలా చిత్రంగా అనిపించింది. వాళ్ళు చెప్తున్న కారణాలకి, నాకు తారసపడే మనుషులకి, అనుభవంలో జరిగే సంఘటనలకి పోల్చి చూసుకుంటే ఏదో గ్యాప్ కనిపిస్తోంది. ప్రసన్నగారి ముఖం చూశా. అందరి అభిప్రాయాల్ని చాలా ఆసక్తిగా వింటోంది. చివరి సీట్లోంచి లేచొచ్చిన సావిత్రి గారు కాస్త చోటు చేసుకుని ప్రసన్నగారి పక్కన కూర్చుంది. వయసులో అందరిలోకి ఆవిడే పెద్దదిలాగా కనిపిస్తోంది. ఎన్నైనా చెప్పండమ్మా, మనం పక్కవాళ్ల గురించి ఆలోచించడం మానేశాం. చిన్న సంసారాలని మొదలైనప్పటి నుంచి, ఒకళ్లే చాలు ఇద్దరే చాలు అని అనుకుంటున్నప్పటి నుంచి, మనను కన్నవాళ్లని మనం పట్టించుకోవడం మానేసినప్పటి నుంచి సమాజం క్రమంగా పాడైపోయింది. ఇళ్లలో పిల్లలకి మంచి మమకారం నేర్పించేవాళ్లేరే. చర్చ మరో కోణం వైపు మళ్ళుతుంటే బస్సు రామప్ప చేరింది. ఇంతకుముందు 4-5 సార్లు చూసిన చోటే. చూడటం గబగబా ముగించుకుని ఎత్తుగా ఉన్న అరుగు మీద ఎక్కి కూర్చుని అందరినీ గమనిస్తున్నా. దేవుడి దర్శనం మాత్రం చేసుకుని అప్పటికే అక్కడ కూర్చున్నారు కొందరు. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. పొద్దున నిరాసక్తంగా కనిపించిన వాళ్ళు సాలబంజికను ఆనుకుని అలసటగా కూర్చున్నారు. ప్రసన్నగారు మాత్రం ఒక్కొక్క శిల్పాన్ని నిశితంగా చూస్తున్నారు. చేత్తో స్పర్శిస్తూ ఆ నునుపుదనాన్ని, శిల్పంలో ఒక్కొక్క భాగాన్ని, ఒట్టిపడుతున్న జీవాన్ని గమనిస్తున్నారు. 5-10 నిమిషాలు ఆవిడనే గమనిస్తున్నా. చిన్నపిల్లల పాదాల మునివేళ్ల మీద కూర్చుని శిల్పాల పాదాలని చూస్తోంది కాసేపు. నంది చెవిలో ఏదో చెప్పి వచ్చింది ఒకసారి. ఇంకొక చోట అరుగు మీదకెక్కి నాగిణి, రాగిణి శిల్పాల సొగసులను, హొయలను ఆస్వాదిస్తోంది. ఆవిడ దగ్గరికెళ్ళి ఆవిడ కళ్ళల్లోకి చూస్తే ఆస్వాదన తాలూకు తాదాత్మ్యత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇన్నిసార్లు వచ్చినా ఏ శిల్పాన్ని పరీక్షగా చూసే ప్రయత్నమే చేయలేదు నేను. 1 గంట అవుతుంటే గెస్ట్ హౌస్కి వెళ్ళి లంచ్ చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి చెరువు దగ్గరికి వెళ్ళాం. కొంతమంది మెట్ల మీదే ఆగిపోయారు, కొంతమంది నీళ్లదాకా వెళ్ళారు, ఇంకొంతమంది బోటింగ్కి బయలుదేరారు. ప్రసన్నగారి వెంటే నేను నడుస్తున్నా. చెరువు ఆవలి ఒడ్డును చూసే ప్రయత్నం చేస్తోంది ఆవిడ. అబ్బా, చెరువు చాలా పెద్దదే, డెప్త్ కూడా చాలా ఉన్నట్టుంది అన్నారు ఆవిడ. ఆవిడ వెంటే అడుగులేస్తూ కొంచెం దూరం నిశ్శబ్దంగా నడిచాక, మేడం, పొద్దున అంతమంది మాట్లాడుతున్నా మీరు సైలెంట్గా ఉండిపోయారు. ఇంతమంది సొసైటీ గురించి వరి అవుతున్నారా? ఎక్కడో ఏదో గ్యాప్ కనిపిస్తుంది మేడం. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నేనే మాట్లాడా. ప్రసన్నగారు నా వైపు చూశారు. ప్రశాంతంగా ఉంది ఆవిడ ముఖం. వాళ్ళందరూ చెబుతున్నది కరెక్టే రేఖ. సాంకేతిక ప్రగతి, సమాచార విప్లవం, కుటుంబ విచ్ఛిత్తి, ప్రపంచీకరణ ప్రభావం, ఛానల్స్ చొరబాటు, వేగంగా మార్పులన్నీ వచ్చేశాయి, ప్రవాహంలా వచ్చేస్తున్నాయి. ఈ ప్రవాహానికి అరచేత్తో ఆనకట్ట కట్టలేని రేఖ. ప్రవాహంలో మనము కొట్టుకుపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. జీవితాన్ని, అందులో జీవాన్ని కోల్పోకుండా కాపాడుకోవాలి. ఆస్వాదించడం అలవాటు చేసుకోవాలి. 2 నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. పొద్దున వాళ్ళు చెబుతున్న దానికి, నా అనుభవాలకి మధ్య గ్యాపేంటో అర్థం అవసాగింది. రామప్ప చెరువు, గుడి అందంగా కనిపించటం మొదలుపెట్టాయి. మమత గారికి ఫోన్ చేసి డాక్యుమెంటరీ టైటిల్ చెప్పా, ఆస్వాదన.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆస్వాదన శ్రీ ఏవి అనిల్ ప్రసాద్ గారి కథానిక విన్నారు.

0: സമ്പൂർണ്ണ വൈദ്യം ഒക്കെ ചിരുനാമ ക്യൂർവെൽ ഹോസ്പിറ്റൽ, ജനറൽ ഫിസിഷ്യൻ ഡോക്ടർ പവൻ, ഡയബറ്റിക് കെയറിലോ ഡോക്ടർ സുമന, റേഡിയോളജിയിലോ ഡോക്ടർ സുഭാഷ് ചന്ദ്ര, അനസ്തീഷ്യയിലോ ഡോക്ടർ മാധവിലത, ഡോക്ടർ സമ്രാട്ട്, ആധുനിക ലാബ്, ഡിജിറ്റൽ എക്സ്റേ, അൾട്രാസൗണ്ട്, 24/7 എമർജൻസി സേവലു. ക്യൂർവെൽ ഹോസ്പിറ്റൽ, MGM ദഗ്ഗര, ശ്രീനിവാസ കോളനി, വരങ്കൽ. ഫോൺ നമ്പർ
1: 70328122
2: మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హలో
4: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
3: మళ్ళీ
4: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
5: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
3: సార్, అంత డబ్బా?
5: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
3: సార్, 2 లక్షలు
6: ఏమైంది నాన్న?
3: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
3: కట్ చేసావా?
6: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
3: మోసమా?
6: పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
7: RBI అంటుంది,
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO లకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి డాక్టర్ NVN చారి గారి ది గిఫ్ట్ కథానిక.
11: హాయ్ మంజు, ఆఫీసు నుండి వచ్చేటప్పుడు అద్భుతమైన బహుమతి ఇస్తాను, రెడీగా ఉండు. ఫోన్లో శ్రీహర్ష స్వరం. తన హృదయ వీణాతంత్రులను సున్నితంగా మీటినట్లయింది మంజులకు. ఆనందం పురివిప్పి నెమలిలా నాట్యం చేసింది. కాపురానికి వచ్చిన మొదటి రోజున భర్త తనంతట తానే బహుమతి ఇస్తున్నానంటే ఏ శ్రీమతి సంతోషించదు? ఫోన్ పెట్టేసి మంచంపై వాలిపోయింది. ఎంత ఆశ్చర్యం! కళ్యాణ గడియ సమీపిస్తే ఎవరూ దాన్ని ఆపలేరన్నది ఎంత నిజం! 10 రోజుల క్రితం మిస్ మంజుల ఇప్పుడు మిసెస్ మంజుల అయింది. ఈ 10 రోజులు 10 క్షణాల్లా గడిచిపోయాయి. గతం సినిమా రీళ్లలాగా కదలసాగింది. మంజు, నిన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు, ఈరోజు కాలేజీకి వెళ్ళకు. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి నాకు ఇప్పుడే పెళ్లి వద్దని? ముందు MCA పూర్తి చేయనివ్వండి. అది కాదు మంజు, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో ఉన్నావు, పెళ్ళయ్యాక కూడా అది పూర్తి చేయవచ్చు. కానీ ఇంత మంచి సంబంధం మళ్ళీ రాదు నాన్న సముదాయింపు. అవునే, ఏ వయసుకు ఆ ముచ్చట జరిగితేనే ముద్దు అంది అమ్మ. అమ్మ అనునయింపుతో బెడ్రూంలోకి దారి తీసింది మంజుల. నిలువుటెత్తు అద్దం తన అందాన్ని, వయస్సును ప్రదర్శిస్తుంటే మురిసిపోయింది మంజుల. స్కూల్ బ్యూటీగా, కాలేజ్ క్వీన్గా అందుకున్న ప్రేమలేఖలకు అంతులేదు. తన కడగంటి చూపులకే క్యూ కట్టిన కుర్రాలను పట్టించుకోలేదు. తండ్రి క్రమశిక్షణ, తల్లి సంప్రదాయక పెంపకం, భారతీయ సంస్కృతి సదాచారాల పట్ల ఏర్పడిన నమ్మకం మంజులలో మంచి నడవడికను నేర్పింది. సాధారణంగా స్వీయ అనుభవాలు, సంఘటనలు మనసులో బలీయమైన ముద్రవేసి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి, స్థిర అభిప్రాయాలను కలుగచేస్తాయి. తను 10వ తరగతిలోకి అడుగుపెట్టేసరికి రఘు తాత్కాలిక ఉపాధ్యాయునిగా పాఠశాలలో కాలుపెట్టాడు. 20 ఏళ్ల వయస్సు, అందగాడు, మాటలు గంగా ప్రవాహం, అందరినీ ఆకట్టుకునే స్వభావం, చూపులతో కనికట్టు చేసే మంత్రగాడు. మొదటిరోజు తెలుగు పాఠం చెప్పడం పూర్తయ్యేసరికి అమ్మాయిలు ఫ్లాట్ అయ్యారు. అపరిపక్వ దశలో మొగ్గలు తొడుతున్న కోరికలు,

0: వస్తున్న శారీరక మార్పులు ఆలోచనా ధోరణిలో కొత్త పుంతలు దక్కిస్తాయి. పావని తన క్లాస్మేటు. తన సలహా తీసుకోకుండా ఏ పని చేయని పావని తనకు తెలియకుండా చేసిన పనికి పాపం బలైపోయింది. ఒకరోజున ఏడుస్తూ వచ్చింది. ఏమైందే అంటూ ఆతృతగా ప్రశ్నించింది మంజుల.
1: రఘు మంచివాడు కాడే, నన్ను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి.
0: ఏడుపు ఆగడం లేదు పావనికి. మంజుల, కొంపదీసి తొందరపడ్డావా ప్రశ్నించింది.
1: సినిమాలు, టీవీలు, పుట్టిన పిల్లలకు కూడా తొందరను విశృంఖలంగా ప్రదర్శిస్తూ విష సంస్కృతిని ప్రచారం చేస్తూ తొందర పెడుతున్నాయి. అవునే, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని. 3 మంత్స్ కన్ఫర్మ్
0: అంది పావని ఏడుస్తూ. భయపడకు, అతన్ని నిలదీద్దాం, పెళ్లి చేసుకునేంత వరకు వదిలిపెట్టద్దు మంజుల సమాధానించింది. కానీ రఘు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళాడని తెలిసి హతాశురాలైంది. కొందరు టీచర్లే కీచకులై పవిత్రమైన సరస్వతీ నిలయాలను సరస నిలయాలుగా మారుస్తూ

వాడు కాడే నన్ను ప్రేమించాలని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏడుపు ఆగడం లేదు పావనికి. మంజుల, కొంపదీసి తొందరపడ్డావా? ప్రశ్నించింది. సినిమాలు, టీవీలు, పుట్టిన పిల్లలకు కూడా తొందరను విశృంఖలంగా ప్రదర్శిస్తూ విష సంస్కృతిని ప్రచారం చేస్తూ తొందర పెడుతున్నాయి. అవునే, ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని 3 మంత్స్ కన్ఫర్మ్ అంది పావని ఏడుస్తూ. భయపడకు, అతన్ని నిలదీద్దాం, పెళ్లి చేసుకునేంత వరకు వదిలిపెట్టద్దు, మంజుల సమాధానించింది. కానీ రఘు ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళాడని తెలిసి హతాశురాలైంది. కొందరు టీచర్లే కీచకులై పవిత్రమైన సరస్వతీ నిలయాలను సరస నిలయాలుగా మారుస్తూ భ్రష్టు పట్టిస్తున్నారు. విజ్ఞానాన్ని బోధించాల్సిన చోట అసభ్యంగా ప్రవర్తిస్తూ తెలిసి తెలియని వయసు మొగ్గల్ని మొగ్గలోనే తుంచేస్తూ తమ కామానికి బలిచేస్తున్నారు. గురు శిష్యుల మధ్య ఉండాల్సిన పవిత్ర బంధాన్ని అపవిత్రంగా మారుస్తున్న ఇలాంటి టీచర్లను ఏం చేయాలి? వీరి వల్ల హాస్టల్స్, పాఠశాలలు నరక ప్రాయంగా మారుతూ అమ్మాయిల బ్రతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. ఆవేదనతో ఆలోచిస్తున్న మంజులకు పావని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న వార్త అశనిపాతమైంది. బాల్యంలో బలంగా నాటిన ఈ సంఘటనతో పాటు ఇంటర్లో కావేరి అనుభవం కూడా పాఠం నేర్పింది. అవినయ విధానమగు ఈ నవయవ్వన శైశవముల నడిమి వయసునన్ కవిశడి వ్యసనోద్రేకంబు అవగాఢము దానిని మనుమయ్య తనూజా అంటూ గుణనిధి పాఠాన్ని చెబుతూ తెలుగు మాస్టారు అడోలసెన్స్ దశను, అందులో వచ్చే విపరీత భావనలను, వాటిని నియంత్రణలో ఉంచుకొని చదువుపై శ్రద్ధ పెట్టకపోతే వచ్చే అనర్ధాలను ఎంతో చక్కగా వివరించినా కావేరి బుర్రగెక్కలేదు. క్లాస్మేట్ మోహన్ వెంట పడింది. వాడి పంట పండింది. 2 ఏళ్ళు గడిచాక మోహనరాగం పలాయనవాదం చిత్తయించింది. తట్టుకోలేని కావేరి హుసేన్ సాగర్ను ఆశ్రయించింది. కాలుతుందని తెలిసి గిన్నెను పట్టుకొని ఆ తర్వాత బొబ్బెలెక్కాయని రోధిస్తే ప్రయోజనం ఉండదన్న విషయం మంజులకు ఈ సంఘటన ద్వారా గమనంలోకి వచ్చింది. డిగ్రీలో దమయంతి బాయ్ ఫ్రెండ్స్ మాయలో పడి బలైన ఘటన ఆమె జీవితంలో చెదరిని ముద్ర వేసింది. పబ్బులు, డిస్కో తెక్కులు అంటూ బాయ్ ఫ్రెండ్స్తో పాటు తెగ తిరిగింది దమయంతి. ప్రేమించి మోసం చేశాడంటూ కార్తీక్ ఇంటి ముందు దీక్ష కూడా చేసింది. కానీ కార్తీక్ నానకున్న రాజకీయ పలుకుబడి, డబ్బుతో దమయంతి దీక్ష విఫలమైంది. 10 రోజుల పాటు దమయంతి కాలేజీలో కనిపించలేదు. అలా మాయమైన దమయంతి ఊరవతల చెట్ల పొదల్లో శవమై కనిపించింది. అత్యాచారం చేసి చంపారన్న వార్త పేపర్లలో, ఛానళ్లలో గుప్పుమంది. కార్తీక్ బ్యాచ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారన్నది వాస్తవమైనా, అతనిపై చర్య తీసుకోలేకపోవడం లోపభూయిష్టమైన వ్యవస్థకు తార్కాణం. పైగా అనామకునిపై కేసులు బనాయించి జైలుపాలు చేయడం వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోయేటట్లు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో తనను వయసు, మనసు, ప్రేమ, ఆకర్షణ అనే చట్రాల్లో బందీ కానివ్వలేదు. ఎందరు వెంటపడినా ఆమె మాత్రం చదువు వెంటే పడింది. MCA చివరి సెమిస్టర్లో ఉంది. తల్లిదండ్రులు వనిని కోసం వేట మొదలుపెట్టారు. ఈరోజు మొదటి పెళ్లి చూపులు. అబ్బాయి పేరు శ్రీహర్ష, MSc పూర్తి చేసి వరంగల్ ఆంధ్రా బ్యాంకులో జాబ్ చేస్తున్నాట. నాన్న మాటలు చెవులకు సోకగానే ఆనందంతో పొంగిపోయింది. అబ్బా, పేరెంత బాగుంది, ఇంతకీ అతనెలా ఉంటాడో. అబ్బాయి చాలా అందంగా ఉంటాడట, సంప్రదాయమైన కుటుంబం, అతనికి ఏ బాధరాబందీ లేదు. నాన్న మాటలకు అమ్మ అంటుంది, ఈ సంబంధం కుదిరితే తిరుపతి వస్తానని మొక్కుకున్నానండి, అంతా దైవేచ్ఛ అంటూ నాన్న బయటకు నడిచాడు. అమ్మాయి, అబ్బాయిని సరిగా చూడు, తలెత్తి చూసింది. అతను తన వంకే చూస్తున్నాడు. అందంగా ఉన్నాడు. జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ అన్న పద్యం గుర్తుకొచ్చింది. వెంటనే మన్మధుని బాణాల్లా అల్లని నవ్వుతో కూడిన వాడి చూపులు తన మదిని తట్టిలేపుతున్నాయి. అబ్బాయి అమ్మాయితో ఏదో మాట్లాడతాడట. ఏకాంతం తన కళ్ళలోకి తదేకంగా చూస్తున్నాడు.

0: తనకేదో మైకంకమ్ముతోంది. సిగ్గు దొంతర్లతో మోము దించుకుంటుంటే చూపుడు వేలుతో చుబుకాన్ని త్రాకాడు. ఏదో విద్యుత్తు ప్రవహించింది. వెంటనే దూరంగా జరిగింది. తన చేతిని అతని చేతుల్లోకి తీసుకుని, ఇది నాకు మొదటి పెళ్లి చూపులు, ఆ మధురానుభూతిని వెనక్కు తీసుకుంటూ నాకు కూడా అంది. ఐ లైక్ యూ అన్నాడు ఉద్వేగంతో. హై టూ, ఆ మాటలు ఎలా వచ్చాయో తెలీదు. తాంబూలాలు మార్చుకోవడం, ముహూర్త నిర్ణయం చకచకా జరిగిపోయాయి. ఎంగేజ్మెంట్లో తనకు ప్రజెంట్ చేసిన సెల్ఫోన్ హంస రాయభారాన్ని, మన్మథ రాయభారాన్ని నడిపింది. మనసులు కలిశాయి. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. చేతిలో పాల గ్లాసుతో, మదిలో మధురోహలతో గదిలోకి అడుగుపెట్టింది. తన కోసమే నిరీక్షిస్తున్న శ్రీహర్ష ఒక్క ఒదుటున వెళ్ళి పొదిగి పట్టుకున్నాడు. శరీరంలో ఏదో కొత్త కదలిక, ఏదో తెలియని అనుభూతి అతని కౌగిల్లో అలాగే గువ్వలా ఒదిగిపోయింది. పాలగాసు పక్కన పెట్టి మరింత దగ్గరకు తీసుకున్నాడు. మధురానుభూతుల సరోవరంలో సరిగంగ స్నానాలు. ధర్మబద్ధమైన కామం ఎంతో పవిత్రమైనది, ఆరోగ్యకరమైనది కదూ అంటూ అలసిన తన మోముపై పెదవుల ముద్ర వేశాడు. ఆ రాత్రి నాలుగు కళ్ళు తమకంతో మూసుకున్నా నిద్ర మాత్రం కరువైంది. మామగారు సెలవులు లేవు, మంజూరు నాతో తీసుకెడతాను. బాబు, అత్తగారు రావాలంటే ఇక్కడ నా ఆరోగ్యం అంతంత మాత్రమే. అబ్బే, మీరేం బాధపడకండి. కొత్త సంసారం అంటూ పండంటి సూత్రాలను చెప్పింది అమ్మ. ఇవేవి తనకు తలకెక్కడం లేదు. భర్తతో తన అందమైన జీవితం ఊహించుకుంటోంది. వరంగల్లో బస్సు దిగి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. మంజు, నేను ఈ రాత్రికి హోటల్ నుండి భోజనం తెస్తాను, రేపటి నుండి వంట మొదలు పెడదు గాని అన్నాడు చిలిపిగా నవ్వుతూ. ఆ రాత్రి రతి మన్మధులయ్యారు. ఆనందపు టంచుల దాకా ప్రయాణం చేసి అలసిపోయారు. రేడియోలో సుప్రభాతం వినిపించి కళ్ళు తెరిచింది మంజుల. భర్త పక్కలో లేడు. గబగబా లేచింది. అప్పటికే శ్రీహర్ష స్నానం చేసినట్లున్నాడు. కాఫీ కాస్తున్నాడు. హాయ్ అన్నాడు తను చూసి. వంటగదిలో కుస్తీ పట్టి వంట కానిచ్చింది. భర్తకు క్యారియర్ సర్ది అతని చేతిలో పెడుతూ, ఆఫీస్ నుండి త్వరగా వస్తారు కదూ అంది. కాలింగ్ బెల్ శబ్దానికి గభాలన లేచింది. ఇంతసేపు ఊహల్లో తేలిపోయినట్లు గ్రహించి తలుపు తెరిచింది. ఎదురుగా నవ్వుతూ భర్త, నీకో అద్భుతమైన గిఫ్ట్ తెస్తానన్నానుగా, ఊహించుకో అన్నాడు లోపలికి వస్తూ. తెచ్చారా అంది ఆసక్తిగా బహుమతిని గెస్ట్ చేస్తూ. ఆహా, తెచ్చాను, ఈ ప్యాకెట్లో ఉంది, తీర్చూడు అంటూ నవ్వుతూ బాత్రూంలోకి వెళ్ళాడు. వేగంగా ప్యాకెట్ విప్పి చూసి అవాక్కైంది. ఆ అద్భుతమైన గిఫ్ట్ చూసి, అది మాలతీ చందూర్ వంటలు వార్పు పుస్తకం.
1: శ్రోతలు, ఇంతవరకు ఉదయతరంగిణి కార్యక్రమంలో డాక్టర్ ఎన్వీఎన్ చారి గారి ది గిఫ్ట్ కథానిక విన్నారు.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
8: అక్క, జాబ్ దొరికింది.
9: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంత షాపింగ్.
8: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
9: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
8: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
9: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
8: కానీ అక్క,
9: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడు పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
8: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
9: నిన్ను
10: RBI చెబుతుంది
11: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
12: PM జై అబ్ గరీబో కే జై బన్ గయి హై.

0: లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: కార్యక్రమంలో సినిగీతం విందాం. ఆహ్వానం చిత్రం కోసం ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

ఏమండోయ్ శ్రీవారు ఈ చిత్రం కోసం కార్తీక్ చిత్ర అలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం శ్రీకాంత్ దేవా.

క్షణ క్షణం చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీదేవి ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

ఉదయ తరంగిణి కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు, ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం వింటున్నారు?

శ్రోతలు, ఇంతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఏ నారాయణన్ గారి గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, చిన్మయి, శంకరి, గట్టన్న, ఎండి రహీం, సోని, కదిరేసమ్మయ్య, పత్తిపాక కుమార్, పాపయ్య శాస్త్రి వీరంతా కోరుతున్న పాట ప్రాణ స్నేహితులు చిత్రంలోని పాటను వీరంతా కోరుతున్నారు. ఎందుకంటే ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారి మిత్రులందరూ

అందరి కోసం వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ పాటను కోరారు. మరి ఆకాశవాణి శ్రోతలందరి కోసం ఈ పాట విందాం. ప్రాణ స్నేహితులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్ కోటి.

వరంగల్ లేబర్ కాలనీ నుండి నారాయణగిరి ప్రకాష్ గారు రాస్తున్నారు. నమస్తే మేడం అంటూ. నమస్తే అండి. వీరు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళ స్నేహితుల కోసం కమిటీ కుర్రాళ్ళు చిత్రంలోని పాటను కోరుతున్నారు. మరి వారి స్నేహితులు ఇంతియాజ్, శ్రీనివాస్ నాయక్, మిట్టపల్లి సురేష్, దుమ్మేటి రవీందర్, మున్నా, యాకూబ్, అభినవ్ వీరందరి కోసం కమిటీ కుర్రాళ్ళు ఈ చిత్రంలోని పాటను కోరుతున్నారు. మరి కమిటీ కుర్రాళ్ళు ఈ చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం, సంగీతం అనుదీప్ దేవ్.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి మరియు వారి మిత్రులు వీళ్ళందరి కోసం ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహం చిత్రంలోని పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు. మరి స్నేహం ఈ చిత్రం కోసం

0: మాతృత్వం నుండి చిన్నారుల ఆరోగ్యం వరకు క్యూర్వెల్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన డాక్టర్లు గైనకాలజీ మరియు ప్రసూతి సేవల్లో డాక్టర్ హేమా వద్దిరాజు, సంతాన సాఫల్య చికిత్సలో డాక్టర్ అనుషారెడ్డి, పిల్లల వైద్యంలో డాక్టర్ ఆర్ రాహుల్, డాక్టర్ కె సురేష్. 24 గంటల సేవలు, ఎన్ఐసియు, పిఐసియు, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సౌకర్యాలతో క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నెంబర్ 7032812241.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలు హలో, మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం కోసం మాకు పాటను ప్రసారం చేయమని కోరుతున్నవారు పెండియాల భాగ్యలక్ష్మి, సత్యనారాయణ, గట్ల రాధిక, రవి, తాళ్ళ నర్మద, సురేష్, ములుగూరి శ్రీనవ్య, ప్రమోద్, ములుగూరి సరస్వతి, విశ్వనాథ్, ఎనుగల్లు నుండి. వీరందరూ కోరుతున్న పాట దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రంలోని పాట.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల నుండి ఇప్పలపల్లి శ్రీనివాస్, సమ్మిరెడ్డి వీరన్న, హైమద్, కొండపల్లి కొండల్ రెడ్డి, మలహలరావు, సంపత్, రాజు, కృష్ణ, మధుసూదన్ రావు, దేవేందర్ రెడ్డి, రాజిరెడ్డి, ఘటన, లక్ష్మీనారాయణ, రవి మరియు వారి మిత్రబృందం మీరంతా కోరుతున్న పాట కొండపల్లి రాజా చిత్రంలోని పాటను కోరుతున్నారు. మరి వీరందరి కోసం కొండపల్లి రాజా ఈ చిత్రం కోసం నాగూర్బాబు చిత్ర ఆలపించిన భువనచంద్ర గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
4: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
5: బిఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
7: తాతయ్య, ఇది ఏం మొక్క?
8: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
7: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
8: ఎందుకు?
7: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
8: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
7: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
9: శ్రోతలు హలో మనోరంజని, శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సమరసింహారెడ్డి చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం

ఖ్యాదరు వీరేష్, శ్వేత, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త మరియు వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట సమరసింహారెడ్డి. ఈ చిత్రం కోసం మణిశర్మ సంగీతం అందించగా ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం.

అయాన్, అన్విక మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట స్నేహం కోసం చిత్రంలోని పాటను ప్రసారం చేయమంటున్నారు. ఇదే పాటను మా కోసం ప్రసారం చేయమని కోరుతున్న వారు నెక్కొండ నుండి శ్రీధర్, సౌమ్య, దర్శిని, శారద, ప్రవీణ్, భారత్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట స్నేహం కోసం. ఈ చిత్రం కోసం రాజేష్ ఆలపించిన పాటను వినండి. గీత రచన

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: హలో మనోరంజనిలో రౌడీ అల్లుడు చిత్రంలోని పాటను మాకోసం ప్రసారం చేయండి అని కోరుతున్న వారు కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపోలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు హనుమకొండ జిల్లా అంబాల శ్రీరాములు శ్రీరాములపల్లె నుండి ఖ్యాతం రవీందర్, స్వరూప, సతీష్, మమత, సుమన్, స్రవంతి, రాజేష్, లక్ష్మి, సహస్ర, స్టామిని, రిస్విక మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం బప్పి లహరి.

రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న మరియు వారి మిత్రబృందం కోరుతున్నారు. ఈనాడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్నేహబంధం ఈ చిత్రంలోని పాటను వారు కోరుతున్నారు. మరి వీరందరి కోసం స్నేహబంధం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, జి ఆనంద్ ఆలపించిన పాటను వినండి. ఆత్రేయ గీతం, సంగీతం సత్యం.

మనోరంజని శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరుతున్న సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి బాలమిత్రుల కథ చిత్రంలోని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తారాలపల్లి గ్రామం నుండి జేరుబోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్న వారు హైదరాబాద్ గచ్చిబౌలి నుండి గడ్డం రాజేశ్వర్, గడ్డం మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రజని, వెన్నెలమ్మ, దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్ మరియు వారి మిత్రబృందం వీరు కోరుతున్న పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం సత్యం సంగీతం.

హనుమకొండ జిల్లా KU 100 ఫీట్ రోడ్ దుర్గాదాస్ కాలనీ నుండి శివప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఒక అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒక మంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మాకు ప్రేమదేశం చిత్రంలోని పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నవారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రిష్వంత్ నాగభాగ్యశ్రీ మరియు సూర్య భార్గవి మరియు వారి మిత్రబృందం వీరందరి కోసం ప్రేమదేశం ఈ చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ బృందం ఆలపించిన పాట వినండి. సంగీతం

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: ముఖాన మొటిమలా
6: సైబాల్,
5: గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుగులో తామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
8: హలో మనోరంజన్లో ఇప్పుడు వినండి. వరంగల్ నుండి రాజేశ్వరి, అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అలాగే ఆయుర్వేదిక్ విద్యార్థులు వర్ష, హద్వేత, స్వాతి, అక్షయ, ఫిదా మరియు వారి మిత్రబృందం, వీరందరూ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మా కోసం హ్యాపీ డేస్ సినిమాలోని పాటను ప్రసారం చేయండి అని కోరుతున్నారు. మరి వీరందరి కోసం హ్యాపీ డేస్ ఈ చిత్రంలోని ఈ పాట వినండి.

రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట నిప్పులాంటి మనిషి. ఈ చిత్రంలోని పాటను కోరుతున్నారు. ఇదే పాటను కోరుతున్న వారు మహబూబ్ నగర్ నుండి వెంకటేష్, సత్యవతి, రవలి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట నిప్పులాంటి మనిషి. ఈ చిత్రం కోసం సత్యం సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

శ్రోతలు ఇంతవరకు హలో మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. న్యాయ మరియు చట్టాల మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 10 గంటలు దాటి 10 సెకండ్లు. ఇక వివిధ భారతీయ ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ఇమీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15 వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని

పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 50 సెకండ్ అయింది. అసలే సండే, అందులోనూ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో ఇవాళ ఉజ్జయిని మహంకాళి బోనాలు, అందులోనూ వండర్ఫుల్ అకేషన్ టుడే, దట్స్ నథింగ్ బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి ఇవాళ మీ సన్నిహితమైన స్నేహితుల్ని, స్నేహితురాల్ని, స్నేహితుడల్ని, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవబోతున్నారా? మరి సండే కదా, అంటే వేరే రోజుల్లో అయితే ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టేస్తాం అవునా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి. ఇవాళ సండే కాబట్టి ఖచ్చితంగా కొంచెం, కాకపోతే కొంచెమైన టైం దొరుకుతుంది కాబట్టి మీ ఇష్టమైన, మీ సన్నిహితమైన స్నేహితుడిని ఖచ్చితంగా కలవండి. మీ ఫ్రెండ్స్ని కలిస్తే, నన్ను అడితే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే, వేరే ఏ విషయాలు మాట్లాడుకో, మన గురించి మనమే గాసిప్ చేసుకుంటాం అవునా. అవునా, ఎస్. అలాంటి విషయాలు ఏదో ఉంటే చెప్పండి, జస్ట్ మెసేజ్ చేసేయండి 0402324082 మన నంబర్కి మెసేజ్ చేసేసేయండి. ఈలోగైతే మంచి పాట వినేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ టైం కాబట్టి 10:00 నుండి 11:00 వరకు. మనమైతే 2015 నుంచి 2026 అంటే ప్రజెంట్ ఇయర్ వరకు పాటలు ఎంచుకునేద్దాం ఇప్పటి ఎవర్ గ్రీన్ హిట్స్లో. అవునా, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే ఏదో పాత పాటలే కాదు, కొత్త సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి. వెంటనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మా శ్రోతలందరికీ మరోసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: కంచె సినిమా నుంచి. అభయ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. సిరివెన్న రచన, చిత్తరంజన్ భట్ సంగీతం. ఈ పాటను చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషం, గాయత్రి విస్తృత, మహాజ్యోతి, సాయిమన్విత, గీతానగర్, హైదరాబాద్ శ్రోతల కోసం, అలాగే నిజామాబాద్ ఆరవ చౌరస్తా రాజు రమ్మ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక్, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ శ్రోతలు అజీజ్ భాయ్, మసీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, వలీ, సయద్, ఖలీల్, ముబీన్ భాయ్, యాసిన్, మోసా, కరీం, షేక్, సలీం, అందరి కోసం ఆ పాట వినిపించాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్లో టైం 10:12 దాటి 12 సెకండ్లు అయింది. ఇందాక నేను మీ ఫ్రెండ్ ఏంటి, మీ ఫ్రెండ్ గురించి ఒక మెసేజ్ పెట్టండి అని చెప్పాను, ఏ ఒక్కరూ పంపించలేదు. పాటని మాత్రం బోర్డు మంది అడుగుతున్నారు. ఒక మెసేజ్తో పాటు మీ ఫ్రెండ్ ఎవరు, అసలు మీకు ఆ ఫ్రెండ్ అంటే ఎందుకు ఇష్టం, అసలు ఆ స్నేహబంధం ఎన్ని రోజుల నుంచి ఉంది, ఒక చిన్న మెసేజ్ పెట్టేసేయండి. మరైతే ఇప్పుడైతే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, అలాగే బూదాన్ పోచంపల్లి శ్రోతలు, యలగందల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఎల్లంకి గ్రామం శ్రోతలు, జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోసం, అలాగే

0: நிஜமாபாத உம்மிட நுண்டி திவாகர் விமலா யஸ்னா தனிஷ்கா தனிஷ்க எஸ் இங்கா ఉప్పల్ నుంచి సురేంద్ర సంగీత సాహితీ కోసం వచ్చేస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం డిఎస్పి పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ రచన.
1: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026
1: జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ.
0: ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఏడు నిమిషాలు దాటి 55 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని, అలాగే మోతి శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఉదల, అనిల్, శ్రీలత, శాన్విత్ శ్రోతలు, గణేష్, రాంబాబు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, ఇంకా కాసిబుగు ది కిక్ 2 మూవీ నుండి సింహ స్ఫూర్తి ఆలపించిన గీతం, కాసర్ల సామ రచన ఎస్ఎస్ థమన్ సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గద్వేల్ సింగటం నుంచి సేర్ల వెంకటేశ్ సూనా రాంప్రసాద్ రామ్ చరణ్, ఇంకా వరంగల్ కాసేపుగ నుండి నల్ల సుదర్శన్ సరిత విజయ్ వినయ్ పదే పదే మెసేజెస్ మాత్రం దయచేసి పంపించకండి. రేడియో వినండి, మెసేజ్ పంపించేస్తే సరిపోదు. రేడియో వింటే మీ పాట వచ్చిందో లేదో, మీ పేరు వచ్చిందో లేదో గమనించగలరు. అవునా? అయితే మాకోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ భువనగిరి నుండి మాదాసు సత్యనారాయణ కవిత, ఇంకా నాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు. ఫ్రెండ్స్ అందరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి అని చెప్పేసి, దట్స్ ఓకే, ఒక చిన్న మెసేజ్ చేసేసేయండి. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో దగ్గరున్న వాళ్ళకన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టారనుకోండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ అని. ఆహా, ఇవాళ ఇంకా అసలు తీసుకోవాల్సిన స్పెషల్ డిషెస్ కూడా ఆపేసి మీ మెసేజ్ని చూస్తూ ఉంటారు. ఒక్కసారి పంపించి చూడండి. ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఒక్క ఫ్రెండ్ మాత్రం స్పెషల్, తను కూడా నేమ్ మెన్షన్ చేశారు. ఎస్, మీ ఈ మెసేజ్ మీ ఫ్రెండ్కు ఖచ్చితంగా పంపించేసేయండి. ఈ మెసేజ్ మనకు పంపించిన వాళ్ళు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, ఇంకా అమ్మి, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి ఆదిపట్ల అక్రాది, గోపికిషన్, ఉమావతి మెసేజ్ చేశారు. ఇంకా నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, అందరి కోసం వచ్చేస్తుంది ముకుంద మూవీ నుండి చిత్ర పాడిన ఈ కమ్మని పాట, సెరివెన్నెల రచన, మిక్కిజీమయ్య సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో టైం 10:30. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇద్దరు మంచి స్నేహితులున్నారు. చెప్పిన మంచి మాటలు అనవసరమైన గొడవలకి వెళ్ళాం. ఇంట్లోనే ఉండి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. మరీ బాధగా అనిపిస్తే రేడియో పాటలు విని బాధలను కష్టాలు మెరిపించే రేడియో ప్రసారాలు వింటూ ఉంటామంటూ మనకు మెసేజ్ చేశారు దమ్మోజు వెంకటాచార్య గారు. లవ్లీ అండి మీ మెసేజ్. ఇట్స్ ద మెసేజ్ మేడ్ ఆర్ డే యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద మెసేజ్. అండ్ మా పాటను ఒకసారి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మెసేజ్ చేశారు, మీ పేర్లు కనిపించడం లేదు ఇక్కడ. ఓకేనా? మెసేజ్ ఇందాక చెప్పున్నా నేను, మీకు ఏ పాట కావాలి, ఏ సినిమాలోని పాట కావాలి, ఏ పాట కావాలని మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీ పేర్లు అనేటివి వెతుక్కోవాల్సి వస్తుంది, తెలుసా? ప్లీజ్. ఓకే. లక్ష్మణ్ మానస మహేంద్ర హిల్స్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, భూదాన్ పోచంపల్లి శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే ఏ పాట అయినా బాగుంటుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, సరు, కట్ల రాజేశం, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, కుటుంబ సభ్యులు, ఎన్ని బంధాలు ఉన్నా స్నేహబంధం అనేది చాలా గొప్పది అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి శ్రోతలు అరుణ, రాజేందర్. బాగుందండి, నిజంగానే. ఎందుకంటే మిగతా బంధాలని మనతో పాటే ఉంటాయి, మనతో పాటే వస్తాయి, కానీ మనం ఎంచుకున్న బంధం మాత్రం స్నేహబంధం. ఎస్, అందరికోసం ఎప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది శ్రీమధుర చిత్రం కోసం.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో. ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: నిజామాబాద్ ఆదర్శ్ నగర్ శ్రోతలు కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా మాకోసం మంచి పాట ఒకటి వినిపించండి అంటూ హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యాకారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాంష్, అలాగే భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, చాకాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతల జ్ఞానేశ్వర్, రూప, రీతు ఇంకా సుజాత, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, ఆరాధ్య, సాయి, సాను. ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ తప్పకుండా అండి.

మార్నింగ్ నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు, నిన్నే వింటూనే ఉన్నారు అనుకుంటున్నాం కాబట్టి మీకోసం మంచి పాట అయితే ప్లే చేస్తాను. అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్ రచన, మహిర మెసేజ్ చేస్తున్న మీ అందరికోసం వచ్చేస్తుంది. ద్వారక చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన పాట, రెహమాన్ గేయ రచన, సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సుప్రీం చిత్రం నుండి రేవంత్ చిత్ర పాడిన పాట వేటూరి రచన సాయి కార్తిక్ సంగీతం. ఈ పాటను ఫిరాసిగూడ శ్రీనివాస్ శ్రీకర్ అభిరామ్ ప్రశాంతి నిఖిల్ ఇంకా దాసరి రవి రాయగిరి నుంచి శ్రోతల కోసం ఇంకా పెద్ద లిస్ట్ పంపించేశారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంట ఇది. మహమ్మద్ ఖలీల్, శివకుమార్, రాజు, సుధాకర్, సతీష్, వీరన్న, ఈర్ల స్వామి, రామరావు, నాగారపు, రాజువు, రమేష్, భిక్షపతి, రాజు, భద్ర, భద్రు, తిరుపతి, అనిత, జ్యోతి, కవిత, నిర్మాతన పేరు తప్ప పంపించినట్టున్నారండి, నిర్మల అయిండొచ్చు, సునీత, ఇంకా మీ స్నేహ బృందం అందరి కోసం. ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఏదైనా మంచి ఎవర్ గ్రీన్ పాట వినాలనుకుంటున్నామంటున్నారు, తప్పకుండా అండి. భువనగిరి నుండి అర్బన్ కాలనీ నుండి కొండ నాగచందర్, శోభ, అభి, వైష్ణవి, యాదగిరి, శాంత, అలాగే రఘుపతి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్ జుబేర్, ముక్రామ్ నొమాన్, ఫరూక్, జకీల్, జకీర్ ఫజిల్, అలాగే పెద్ద అంబర్పేట నుంచి లావణ్య, సాయి ప్రకాష్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, హన్మకొండ నుంచి శ్రీనివాస్ రమాదేవి ఇంకా వాళ్ళ స్నేహ బృందం అందరి కోసం వచ్చేస్తుంది ఫిదా మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఓడియో క్లాక్లో టైం 10:55 దాటి 55 సెకండ్లు అయింది. ఈ టైంని మిస్ చేయకూడదనే ఆ సెకండ్ తా చెప్పేశాను. మరి 11 గంటలు మరో 4 నిమిషాల్లో కాబోతుంది, కాబట్టి నేను అయితే మ్యూట్ అయిపోవాలి, ఎందుకంటే మా నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు. మరి ఎవరు, ఏంటి?
2: హాయ్ దీపిక, ఎలా ఉన్నారు?
1: ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ భవాని.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలబ్బా మీకు అండ్ మనందరి శ్రోతలకి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు ఎంత ఎక్సైటింగ్గా ఉందంటే నాకు ఫ్రెండ్షిప్ డే, అలానే బోనాలు కూడా కలిసి వచ్చింది. ఇట్స్ అ నైస్ టైమ్.
1: సో 11 నుంచి 3 o'clock వరకు మీకు కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీకు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ రెండు సమ్మేళనం, బోనాలు ఫ్రెండ్షిప్, దాంతోపాటు సండే. సండేకు ఇన్ని అకేషన్స్ ఉన్నాయనుకోండి, మామూలుగానే సండే అంటేనే ఒక చిన్న స్పెషల్. ఏమంటావు భవాని?
2: కరెక్ట్ అబ్బా, అసలు అయితే మన శ్రోతల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.
1: మరి దానికి తోడు బోనాలు హైప్ ఉంటుంది. దాంతోపాటు ఈ బోనాల టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా కలుస్తారు కదా, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా కలుస్తారు. ఎస్పెషలీ అమ్మాయిలు రెడీ అవుతారు ఇవాళ, అస్సలు
2: అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉందేమో బయట.
1: ఆబ్వియస్ గానే ఉంటుంది, అందులో సాటర్డే సండే అంటే ఇంట్లో కన్నా బయటనే ఎక్కువ మంది ఉంటారు. అందుకనే మనం అనుకుంటాం అంటే వీక్ డేస్ లో మొత్తం అంతా ట్రాఫిక్ ఉంటుందని, కానే కాదండి అడిగితే. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైమ్ లోనే ఉంటుంది, ఆఫీస్ టైమింగ్స్ లో కానివ్వండి, లేకపోతే ఆఫీస్ ఎండ్ ఆఫ్ ది డే ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. కానీ సండే సాటర్డే మాత్రం డే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఎలా అయితేనే నేను ఇలా మాట్లాడుతూ ఉంటే భవాని మైక్ తీసేసుకుంటుంది, కాబట్టి నేను మ్యూట్ అయిపోతాను, భవానికి మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం.

మా శ్రోతలందరి కోసం రంగరంగ వైభవంగా ప్రతిరోజు వైభవంగా ఉండాలని కోరుకుంటూ చక్కటి పాట వచ్చేస్తుంది. వెంటనే ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాలు తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. పింగళి వెంకయ్య నిజమైన గాంధీయవాది అని, స్వాతంత్ర సమరయోధుడిగా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ఆలోచనలు, దేశభక్తి, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దీనిని తలపెట్టారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04 దాటి 15 సెకండ్లు. మరి కాసేపట్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కు కాల్ చేయండి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే అంటే చిల్ డే కదా, అందులోనూ వర్షాలు పడుతున్నాయి, పడి ఆగుతున్నాయి, అలా క్లైమేట్ చల్లగా ఉంది. అండ్ హాలిడే, ఇంతకన్నా వేరే రీజన్స్ కావాలా రిలాక్స్ అయిపోయి మంచి మంచి పాటలు వినడానికి? అందుకే అది అర్థం చేసుకునే నేను మరి మీకోసం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో కొన్ని సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేయబోతున్నాను. 1980 నుండి 1990 మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలు, అసలు గోల్డెన్ ఎరా కదా ఆ పీరియడ్ అనేది. మంచి మంచి డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఎప్పుడు విన్నా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి కదా ఈ సాంగ్స్ అన్ని. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయని ఈ సూపర్ హిట్ ట్రాక్తో స్టార్ట్ చేసేద్దాం. ఆఖరి పోరాటం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాటకి ఇళయరాజా సంగీతం అందించగా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఈ పాట మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, తెల్ల చీరకు అంటూ సాగుతుంది ఈ పాట. మరి నాగార్జున శ్రీదేవి సాంగ్లో మొత్తం తెల్లటి కాస్ట్యూమ్స్లోనే ఉంటారు, అండ్ ఆ విజువల్స్ అయితే ఆహా ఎంత బాగుంటాయి కదా, ఏదో స్వర్గలోకంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఎంతైనా వైట్ అంటే మరి పీస్కే కదా సంకేతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: కోడి రామకృష్ణ గారి మూవీస్ అంటే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, అవునా? 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో డెబ్యూ డైరెక్టర్గా ఈ సినిమాతోనే స్టార్ట్ చేశారనమాట తన కెరియర్ని. అలా స్టార్ట్ చేసి మరి 3 దశాబ్దాలకి పైగా వందలాది సినిమాలు తీసి తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ గారు. అండ్ ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారికి కూడా ఇది ఈ సినిమా డెబ్యూ అనమాట. మరి మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇంకా అందరికీ డైరెక్టర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం అన్యాయం చేయకుండా వరుసగా గూఢచారి నంబర్ 1, ఆదర్శవంతుడు, మంగమ్మ గారి మన్వడు ఇలాంటి సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ వచ్చారు.

టాలీవుడ్ కైనా. మరి ఇప్పుడు వినబోయే పాట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుండి. మరి పాట వింటే బహుశా ఆడవాళ్ళంతా అనుకుంటారేమో అలకను ఇలా కదా తీర్చాలి అని. ఆమె చేతులు తాకిన కురులకు ఎంత మంచి భాగ్యమో, ఆమె మోమును చూసిన అద్దానికి ఎంతటి పుణ్యమో, ఆమె అడుగులు మోస్తున్న గడప, ఆమె నుదుటను వాలిన తిలకం వీటికి ఎంత సౌభాగ్యమో అని రాస్తారు ఈ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతేకాదు అజంతా ఎల్లోరా శిల్పాలు, తాజ్మహల్, కాశ్మీర్ ఇవన్నీ వెలవెలబోతాయమ్మా నీ అలకకి అంటూ స్టార్ట్ అవుతుంది ఈ పాట. అందుకే అలిగిన ఆడవాళ్ళని ఇలా పొగిడితే అలకపోతుందేమో, ట్రై చేసి చూడండి కానీ పాట వినేయండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, స్టూడియో క్లాక్ లో టైం 11:20 క్రాస్ చేసి 5 సెకండ్స్ అవుతుంది. అండ్ మనం 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన సినిమాల నుంచి సూపర్ హిట్ ట్రాక్స్ అని వింటున్నాం. ఎస్, మరి బాలకృష్ణ విజయశాంతిల కాంబినేషన్ అంటే స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అది పక్కా సక్సెస్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్ కి. వాళ్ళ గ్రేస్ కానీ, డాన్స్, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ అన్ని సూపర్ హిట్ ఏ. మరి వాళ్ళ కాంబినేషన్ వచ్చిన కొన్ని మూవీస్, కథానాయకుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల మావయ్య, దేశోద్ధారకుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంటుంది. మరి అలాంటి సూపర్ హిట్లో ఒకటి మువ్వగోపాలుడు అనే సినిమా. శోభన, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, జయచిత్ర కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సూపర్ హిటే. అందగాడ నిండు చంద్రుడ అంటూ ఒక పాట ఉంటుంది, మంచి డ్యూయట్ సాంగ్. షూటింగ్ లొకేషన్ గుడి. మరి డ్యూయట్ సాంగ్ గుడిలో అంటే ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలేమో, కానీ ఆడియన్స్ ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా బాలకృష్ణ విజయశాంతిల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్. అబ్బా, మంచి ఎనర్జీతో నిండిన స్టెప్స్ ఉంటాయి. అండ్ కొన్ని చోట్ల క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయి, రెండు ఇరగదీసేసారని చెప్పాలి. అండ్ బాలు సుశీల గారుల గొంతు నుండి అంతే ఎనర్జీ కూడా వినిపిస్తుంది. అలాగే మరి ఇదే సినిమాలో ఇంకో సాంగ్, ఎదలోన రగిలిన అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డ్యూయట్కి టోటలీ ఆపోజిట్. జాబిలి కోసం ఆకాశమల్లి అనే పాట గుర్తుందా మీకు? ఆ పాటలోని కొన్ని లైన్స్లో వచ్చే ట్యూన్స్కి సిమిలర్గా ఉంటుంది ఈ పాట. మరి బాలకృష్ణ చాలా బాధలో ఉంటారు ఈ పాటలో. మరి పాట వింటూ శోభన విజయశాంతిల ఎక్స్ప్రెషన్స్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ పాట వింటూ ఖచ్చితంగా కంట తడి పెట్టుకుంటారు. ఈ పాటని కూడా బాలుగారు, సుశీలమ్మ గారే పాడారు, కానీ ఇమోషన్ ఆ డ్యూయట్కి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ పాటకి ఎంత కనెక్ట్ అవుతామో దీనికి కూడా అంతే కనెక్ట్ అవుతాం అన్నమాట. మరి ఈ రెండు పాటలు మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: బయటకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మన స్టూడియో క్లాక్లో టైం 11:31 క్రాస్ చేసి 18 seconds అవుతుంది. ఎస్, దళపతి ఏం చెప్పాలి సినిమా గురించి. స్టోరీ, సాంగ్స్, యాక్షన్ అన్నింట్లో 100కి 100 మార్కులు సొంతం చేసుకున్న సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్, మమ్మూటి, శోభన, భానుప్రియ, శ్రీవిద్య, అమరీష్ పురి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్. మరి తమిళ్లో దళపతిగా రిలీజ్ అయ్యి తెలుగులో దళపతిగా డబ్ చేయబడింది ఈ సినిమా. మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ల స్నేహాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు మణిరత్నం గారు. ఇళయరాజా కంపోజిషన్ అంటే కూడా మనందరికీ తెలిసిందే, వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతారు కదా ఆయన మ్యూజిక్. ఫాస్ట్ బీట్, మెలడీ, మాస్ సాంగ్, జానర్ ఏదైనా అది ఇళయరాజా గారు చాలా ఈజీగా కంపోజ్ చేసేస్తారు. ఏ జనరేషన్ వాళ్ళైనా కనెక్ట్ అవ్వాల్సిందే. అలా ఉంటాయి మరి ఆయన కంపోజ్ చేసిన పాటలు. అందులో దళపతి ఆల్బమ్ అయితే ఎన్నిసార్లు విన్నా అంతే ఫ్రెష్ ఫీల్. అందుకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినిద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం. రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా గుర్తుందా మీకు? కమల్ హసన్ శ్రీదేవిల సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్, ఒకే ఫ్రేమ్లో అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోవాలి కదా. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, బృందావనంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. చక్కగా రాధా కృష్ణ అక్కడే సరదాగా డాన్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక సీన్లో కృష్ణుడి వేణువుని ఉయ్యాలలాగా చూపిస్తారు. ఆ డైరెక్షన్ కూడా అసలు ఎంత క్రియేటివ్గా ఉంటుందో కదా. గుర్తొచ్చిందా మరి ఏ పాట? ఎస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఆ పాట ఇళయరాజా గారికి మ్యూజిక్ కంపోజిషన్కి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం తోడైంది. మరి ఆ పాట మీ అందరి కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:46 క్రాస్ చేసి 8 సెకండ్స్ అవుతోంది. ఎస్, పెళ్ళంటే బోలెడన్ని ముచ్చట్లు, సరదాగా ఆటలు పాటలు, గోరింటాకులు, పందిళ్ళు, భోజనాలు, పట్టి చీరలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ఇంకా వేరే ఊళ్ళోకి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం అది ఇంకో పెద్ద హడావిడే. కానీ ఇవాళ రేపు చాలా కేసెస్లో ఆరంభంలోనే అంతమైపోతున్న పెళ్ళిళ్ళు చూస్తున్నాం. కారణం ఏదైనా విడిపోవాలి అని ఒకసారి అనుకుంటే కలిసి ఉండడానికి ఒక్క క్షణం ఆలోచించడం కూడా కష్టమే. మరి పెళ్ళికి అసలైన అర్థం ఏంటి? సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉంటూ, ఇది మనకి వచ్చిన కష్టం మనం కలిసి పోరాడాలి అన్న భావంతో ఉంటే అది ఏ బంధమైనా గట్టిగానే ఉంటుంది. అదేనేమో పెళ్ళంటే. కాలం 6 ఋతువులుగా విడిపోయినా, దైవం ఎన్ని మతాలుగా విడిపోయినా, వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా కలిపిన పెళ్ళి అనే బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదు అని ఇప్పుడు వినబోయే పాటలు రాస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. త్రిశూలం సినిమాలో కూడా పెళ్ళంటే పందిళ్ళు అని ఒక పాట ఉంటుంది. ఆచార్య ఆత్రేయ గారు రాశారు ఈ పాటని. సంగీతం అందించారు కేవీ మహాదేవన్. మరి ఈ పాటలో కూడా పెళ్ళంటే ఏంటి అని చక్కగా వివరిస్తారు. మరి పెళ్ళి అనే బంధం గురించి మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పాటలు వింటే ఆ బంధానికి ఉన్న విలువ మళ్ళీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తుందేమో కదా.

హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన, ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

ఎస్, 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన సినిమాల నుండి మంచి మంచి పాటలు విన్నారు ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో. మరి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05 దాటి 54 సెకండ్లు. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: అరే మామా, ఒసే బ్రో, ఇలా పిలుపు ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే, ఎస్ ఫ్రెండ్. ఎగ్జామ్కి ఒకరోజు ముందు టీచర్ అయిపోయే దగ్గర నుండి కష్టం వస్తే కన్నీరు తుడిచి వెన్ను తట్టి నేనున్నాను అని ఆదుకునే వరకు ఫ్రెండ్ మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అవునా? అసలు ఒక సేయింగ్ ఉంటుంది కదా, చుట్టాలు లేనివాడు ఉంటాడేమో కానీ స్నేహితుడు లేనివాడు మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అని. ఒక బ్లడ్ రిలేషన్ ఉండదు, మా ఊరు మా కులం మా మతం మా వయసు ఇలాంటి భేదాలు ఏవీ ఉండవు. మనసు మనసు మాట్లాడుకుంటాయి, మరి ఆ గొప్ప బంధమే స్నేహబంధం. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అబ్బా స్నేహితుడు కదా. మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. మీ ఫ్రెండ్స్కి విష్ చేశారా, ఒరే ఎలా ఉన్నావురా అని కాల్ చేసి పలకరించారా? చాలా రోజులుగారే వీడికి కాల్ చేయాలబ్బా, చాలా రోజులు అయిపోయింది. మొన్నేదో స్టేటస్ పెట్టాడు, మెసేజ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇలా అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి విష్ చేయండి. అండ్ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవాళ మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, అంటే మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్, స్నేహం గురించి ఏం చెప్తున్నాయి, మనం వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఇంతలో మీరు నాకు మరి షో వింటూ మెసేజెస్ చేయొచ్చు. దేని గురించి అంటే, మీ ఫ్రెండ్స్ అండ్ మీరు ఫేస్ చేసిన ఒక కష్టకాలం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా వాళ్ళతో టచ్లో ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ నాతో పంచుకోవచ్చు. గుర్తుంది కదా, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫేస్ చేసిన ఆ కష్టకాలం ఏంటి, చాలా బ్రీఫ్గా సింపుల్గా పంపించండి నా వాట్సాప్ నెంబర్కి. నా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా, STD కోడ్ 040ని యాడ్ చేస్తూ 2324082 2324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఆయన మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ పురాణాలు స్నేహం గురించి ఏం చెప్తున్నాయి అని. మరి మన

అందరికి ఫస్ట్ గుర్తొచ్చే ఒక స్నేహబంధం కృష్ణుడు కుచేలుడిది. అవునా, కృష్ణుడు కుచేలుడు ఆశ్రమంలో చదువుకుంటారు. కుల మత భేదాలకి అతీతంగా ఉంటుంది వీళ్ళ స్నేహం. అలా మరి పెరిగి పెద్దయి ఇద్దరు వేర్వేరు స్థానాల్లో స్థిరపడి ఉంటారు. ఒకరోజు మరి కుచేలుడు కృష్ణుడిని కలవాలనుకుంటాడు, కానీ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అని ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ మరి కృష్ణుడు ఉన్న స్థాయికి తగ్గ తన ఇంట్లో ఏమీ లేవు అని తనకు అనిపించి కుచేలుడు పిడికెడు అటుకులు ఒక అతుకుల బట్టలో తీసుకెళ్తాడు. మరి మొహమాట పడుతూనే కృష్ణుడిని చూడగానే అవిస్తాడు. కృష్ణుడు పేద ధనిక అనే భేదం లేకుండా చిన్నప్పటి స్నేహితుడిని ఆత్మీయంగా హత్తుకుని తాను తెచ్చిన అటుకులు తింటాడు. తర్వాత తెలిసిందే కుచేలుడు ఎంత ధనవంతుడు అవుతాడు. అవునా, మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? అవును, పేద ధనిక అనే తేడా స్నేహానికి తెలీదు. కానీ కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్షిప్స్లో ఈ డిఫరెన్సెస్ వస్తాయి. నా ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను అనిపించి, ఆర్ నేను ఒక పర్టికులర్ స్థాయికి రీచ్ అయిన తర్వాతే వాడితో మాట్లాడడం కంటిన్యూ చేస్తాను, ఇలాంటివి ఇన్ఫీరియర్గా ఇలాంటివి అనుకుని కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఇది కాలేజ్ ఫ్రెండ్షిప్స్లో జరుగుతుంది. ఎస్, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏం పర్మనెంట్ కాదు, అందరూ బెటర్ అవుతారు అని అర్థం చేసుకుని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం మంచిది కాదనమాట. అయినా ఒకటి చెప్పండి, స్నేహాన్ని డబ్బుతో వెలకట్టగలమా? లేదు కదా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: యుగాలు, రాజులు, కాలం అన్నీ మారే, ఇకపై మారతాయి కూడా. కానీ ఒక్కటి మాత్రం మారదు, అదే స్నేహానికి అర్థం చెప్పే కొన్ని బంధాలు. అవి ఎప్పటికీ మారవు, మార్గదర్శకాల్లా నిలుస్తాయి. మరి అలాంటి ఇంకో స్నేహబంధం రాముడు సుగ్రీవులది. కిష్కింధలో రాముడు సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలుస్తారు. రాముడికి సుగ్రీవుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం కూడా అంత ఇంత కాదు. రాముడు ఏడిస్తే తాను ఏడ్చాడు, రాముడు ఎంత అంటే అంతే అంటాడు సుగ్రీవుడు. స్నేహితుడు అనుకున్నాక నీ సమస్య నా సమస్యనా, అలాంటి తేడా ఏమీ ఉండదు అని నేర్పిస్తుంది ఈ ఫ్రెండ్షిప్. వానర సైన్యాన్ని ఒకచోటికి చేర్చడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎవరు ఏ దిక్కుకి వెళ్ళి సీతని వెతికి తీసుకురావాలి, ఇలా మొత్తం ఒక మంచి ప్రణాళిక వేస్తాడు సుగ్రీవుడు. మరి ఇది నా సమస్య అని అనుకున్నాడు కాబట్టే కదా అంత చేశాడు సుగ్రీవుడు. మరి ఇంకో ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, అది కూడా రామాయణం నుండే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఎప్పుడూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे. 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 మందికి పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది.

0: 2500 పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ బక్తియార్ ఓదిలోవిచ్ ఈరోజు నుంచి 4వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటివరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 పూర్తిగాను, 127 పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
1: ప్రధాన మంత్రి జీ, ఆప్కే ప్రత్యేక జన ఆందోళన్ నే యా సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో तब संकल्प सिद्धि में परिवर्तित हो जाता है। आप ही के नेतृत्व में इस देश ने स्वच्छता अभियान को जन आंदोलन में बदलते हुए देखा। ओपन डिफिकेशन फ्री भारत का

0: सपना साकार होते हुए देखा, भारत को नक्सलवाद मुक्त होते हुए भी देखा और फिट इंडिया मूवमेंट से युवाओं को खेल के मैदान में भी देखा है। हमें पूरा विश्वास है कि आपके नेतृत्व में ही हम नशा मुक्त भारत का लक्ष्य भी अवश्य प्राप्त करेंगे।
1: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన ఆరో సీడ్ నూయిన్ తూయిలిన్పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, భారతీయ పురాణాల నుండి ఫ్రెండ్షిప్కి సంబంధించిన విషయాలు అండ్ దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాము. మరి రామాయణంలో ఇంకో ఫ్రెండ్షిప్ గురించి చెప్తానన్నాను కదా, అది రాముడు హనుమంతుడిది. హనుమనామం సంగతి తెలియదు కానీ రామనామం ఉన్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు అని అంటారు. హనుమంతుడు రాముడికి నమ్మిన బండు. రావణాసురుడు సీతని అపహరించినప్పుడు సీతని వెతికే క్రమంలో రాముడు హనుమంతుడిని దక్షిణ దిశగా పంపిస్తాడు, అంటే సౌత్ డైరెక్షన్ అన్నమాట. మరి ఎంత వెతికినా సీత కనిపించకపోవడంతో హనుమంతుడు చాలా నిరాశగా ఒక చోట కూర్చొని ఉంటాడు. వెతకగా వెతకగా లంకలో సీత కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడి సంతోషానికి అంతే లేదు. ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవచ్చు మనం. రాముడి కష్టాన్ని తన కష్టంగా భావించాడు హనుమంతుడు. ఇంకోటి, సీత కనిపించగానే గంతులేశాడు, అంటే తన కష్టం తీరినట్టు తన సమస్యకి పరిష్కారం దొరికినంత సంతోషపడ్డాడు హనుమంతుడు. ఇదే మరి స్నేహం అంటే. అండ్ ఇదే మనం నేర్చుకోవాలి కూడా. మన ఫ్రెండ్కి సక్సెస్ వస్తే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఫెయిల్యూర్ ఎదురైతే మనం సపోర్ట్ ఇవ్వాలి, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం హెల్ప్ చేయాలి. ఒక్క మాట చాలు తెలుసా, అరే పర్లేదురా ఈసారి సక్సెస్ అవుతావు, ఇలాంటి చిన్న మాటలు చాలు ఆ ఫ్రెండ్లో ధైర్యాన్ని నింపడానికి. పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: హనుమంతుడు, జాంబవంతుడు, ఈ బాండ్ నుండి కూడా మనం ఒక క్వాలిటీ గుర్తు చేసుకోవాలి.

ఆ హనుమంతుడు సీతని వెతికే క్రమంలో సముద్రం దాటగలడా అని తన మీద తాను అనుమానంతో ఒక్కడే దీనంగా కూర్చుంటాడు. ఎస్, సెల్ఫ్ డౌట్ అంటారు దీన్ని. మరి అదే టైంలో జాంబవంతుడు చెప్తాడు, ఏంటి హనుమ, నీ శక్తిని నువ్వే అనుమానిస్తున్నావా? సెత్త యోజనాలు ఒకేసారి దాటగలవు నువ్వు, ముందుకు వెళ్ళు అని ఆ మాటలు హనుమంతుడికి తన శక్తిని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాయి. ఇది కూడా మరి ఫ్రెండ్షిప్లో ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏమో, మన ఫ్రెండ్స్కి సెల్ఫ్ డౌట్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సందేహం ఉన్నప్పుడు అడుగు ముందుకి వేయరు, భయపడుతూ ఉంటారు. మరి మనం ఆ టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో లేని పరిస్థితుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న బలాన్ని మనం మర్చిపోతాం, అవునా? సో ఆ సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ మనం ఎందుకు అవ్వకూడదు? ఆలోచించండి, ఆలోచిస్తూ ఈ పాట వినండి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మహాభారతం ఎన్ని ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయో ఇందులో. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా. ఒకనొక సందర్భంలో కృష్ణుడు చేసిన హితబోధ ఒక భయపడుతున్న మంచ చెడ అని ఆలోచించి ముందుకి అడుగు వేయడానికి తడబడుతున్న స్నేహితుణ్ణి భలేగా ముందుకు నడిపిస్తుంది. నీ కర్మను ఆచరించడమే ముఖ్యం, మరి దాని ఫలితం మీద నీకు అసలు అధికారం లేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు కృష్ణుడు. ఇంకా చాలా చెప్తాడు అర్జునుడికి, ధైర్యాన్ని కూడా చెప్తాడు, తన బాధ్యత కూడా గుర్తు చేస్తాడు. మరి మనం ఇందులో నుండి కూడా మన ఫ్రెండ్స్కి తోడుగా ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకోవచ్చు. కర్ణుడు, దుర్యోధనుడు, స్నేహానికి ధర్మం అధర్మంతో ఏంటి సంబంధం అన్న విషయం మనం నేర్చుకోవచ్చు. దుర్యోధనుడు కర్ణుడిని తనతో సమానంగా చూస్తాడు, అవునా? కానీ ఒక తక్కువ జాతి వాడిగా ఎప్పుడూ చూడడు. తన రాజ్యం కూడా ఇస్తాడు కర్ణుడికి. తిరిగి ఏం కావాలి అని కర్ణుడు అడిగితే ఈ స్నేహ బంధం ఇలానే ఉండాలి అని అడుగుతాడు తప్ప ఇంకేమీ చెప్పడు. ఇక్కడి వరకు చూస్తే మేబీ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా, ఒకటి ఆశించి మనం ఏదైనా ఇస్తే అది వ్యాపారమే అవుతుంది కానీ స్నేహం అవ్వదు. సో ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, మరి మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్కి సంబంధించిన కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి అండ్ ఆ బాండ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకున్నాము. సో ఇవాళ రేపట్లో మరి నిజమైన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. అందుకే ఏమాత్రం సమయం దొరికినా మన ఫ్రెండ్స్తో అలా ఒక టీ కాఫీ ఓ అరగంట నడుస్తూ ముచ్చట్లు చెప్పుకోవడం ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది అండ్ ఆ బాండ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మాట్లాడదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసిన కాల్ని ఈ రోజే చేయండి. ఆ కలవడం ఏదో ఈ రోజే కలవండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి. ఎస్, ఇది మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ చైతన్య స్ఫూర్తి మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది మీ ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్, నేను మీ ఆర్జే భవానీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుండి ప్రస్తుతం భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. దేశంలోని 65% ఉన్న యువతనే అసలైన శక్తి అని, వారు స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరేంతవరకు పోరాడాలని సూచించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది అని గవర్నర్ అన్నారు. సభికులతో ఆయన నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, దేశభక్తి, త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తోందని ఆయన నిన్న హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ధరణి పోర్టల్లోని జాబితానే సమర్పించినట్టు వివరించారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషిస్తోందని, వాటిపై త్వరలో సమగ్ర విధానం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,

0: రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నేరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ వివిధ శాఖల మధ్య గల సమన్వయ లోపం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సాధారణ భక్తుల కోసం 3 క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే శివభక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది సబ్ సెంటర్స్ లో, పిఎస్సిలో, తర్వాత మెడికల్ కాలేజ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో, ఇంకా పుట్టిన వెంటనే బిడ్డకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ అవేర్నెస్ అనేది చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ లో తెలియజేయడం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించడం చాలా మంచిదని, దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధ సంక్షేమ
2: 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే పిల్లలకి తల్లిపాలు తాగించడం చాలా మంచిది. దాని ద్వారా పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకి టైం టేబుల్ పెట్టుకుని పాలు ఇవ్వడం కాకుండా ఎప్పుడైతే ఆకలి సంకేతాలు వస్తాయో అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి.
0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ వరకు ఈరోజు 5వ రోజున కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడం జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం 47 అడుగులుగా ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల, సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్టు జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీటి మట్టం పెరుగుతున్నందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు రావద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషామోక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం

చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 55 సెకండ్లు. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఎస్, షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైం అంటే మీ అందరి ఫేవరెట్, అందుకే కదా వెల్కమ్ టు షో టైం అని మీరే నాకు వెల్కమ్ చెప్తున్నారు. ఎనీవేస్, సో షో టైం అంటే మరి తెలుసు కదా రూల్స్, నేను అడిగే క్వశ్చన్స్కి వాట్సాప్లో నాకు ఆన్సర్స్ పంపించవచ్చు. సో ప్రతిరోజు సినిమా, కరెంట్ అఫైర్స్, ఇలా వేరే వేరే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు. మరి ఇవాళ సండే కాబట్టి కొంచెం డిఫరెంట్గా మీకోసం కొన్ని క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని కాంపిటీషన్ ఏం లేదు, జస్ట్ నేను అడిగే క్వశ్చన్స్కి మీ ఒపీనియన్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్యాజువల్గా మనం మాట్లాడుకోవచ్చు బేసిక్గా. సో ఫోన్లతో రెడీగా ఉన్నారుగా, అయితే ఫస్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి. 040STD కోడ్ని యాడ్ చేస్తూ 2324 0852 0403240852, ఇది నా వాట్సాప్ నంబర్. సో మీకోసం నేను అడుగుతున్న క్వశ్చన్, మనందరం చిన్నప్పుడు అనుకునే ఉంటాం కదా, నేను పెద్దయ్యాక వీళ్ళల్లా అవ్వాలి, వాళ్ళల్లా అవ్వాలి. కొంతమంది మా తల్లిదండ్రుల్లా అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఇష్టమైన టీచర్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ని పెట్టుకుంటూ ఉంటాము. మరి మీ చిన్నప్పుడు మీరు ఎవరు మీ రోల్ మోడల్ అని అనుకున్నారు, నేను పెద్దయ్యాక వీళ్ళల్లా అవ్వాలి అని ఎవరిని మీరు అనుకున్నారు నాతో షేర్ చేసుకోవచ్చు ఇందాక చెప్పిన నా వాట్సాప్ నెంబర్పై. అంతవరకు బాద్షా మూవీ నుంచి ఈ పాట మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, షో టైం వింటున్నారు అని ఆకాశవాణి వివిధ భారతి. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీ రోల్ మోడల్ ఎవరు ఉండేవారు మీ చిన్నప్పుడు అని అడిగాను. కానీ మన వండర్ఫుల్ శ్రోతలు ఏం చేశారు, మీరు నాకే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఏం అవుదాం అనుకున్నారో ఆ ఆన్సర్స్ పంపించారు నాకు. సరేలేండి, మీకోసం నేను క్వశ్చన్ని మార్చేస్తాను. ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అని అంటున్నారు గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు నాగేశ్వరరావు. అలాగే డాక్టర్ అని దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలనుకున్నాను అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేశారు. అండ్ ఎస్, రమణి గారు సికింద్రాబాద్ నుంచి, మా మ్యాథ్స్ టీచర్ నా రోల్ మోడల్, నేను కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యాను అంటున్నారు. ఓ థ్యాంక్స్ అండి, మీరు క్వశ్చన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్, యా, మ్యాథ్స్ అంటే నాకు పర్సనలీ చాలా భయము. సో మ్యాథ్స్ టీచర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. సో రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇలాగా. తర్వాత నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. నేను నా చిన్నతనంలో హీరోనే అయ్యి విలన్స్ భర్తం పట్టాలి అనుకునేవాడిని అని. ఎవరు కాదన్నారండి మీరు హీరో అని, మీరు ఇప్పుడు కూడా హీరోనే కదా. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ, ముగ్గురు అనుకున్నారా, మంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ కాలేకపోయాను అని. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. పెడన నుంచి అప్పలరాజు అబ్దుల్ కలాం గారు నా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదల ఉండేది, ఎస్ సాధించి 33 ఇయర్స్గా వాళ్ళు సర్వీస్ అందించి ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకుని 12 ఇయర్స్గా హాయిగా రేడియో వింటున్నాను అంటున్నారు. ఎస్, వెరీ గుడ్, టైం అలా అలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, సరదాగా. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలని నా కోరికగా ఉండేది, అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని నా రోల్ మోడల్గా నేను ఎంచుకున్నాను అన్నారు. ఎస్, వండర్ఫుల్ రోల్ మోడల్. తర్వాత నా చిన్ననాటి కోరిక డాక్టర్ అవ్వాలని నాకు ఉండేది అంటున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధాకుమారస్వామి. ఇంకా మైకేల్ జాక్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. దివాకర్ ఉమ్మడ నుంచి ఇంకా ఏమీ టైప్ చేయలేదు. కలెక్టర్ అవ్వాలనుకున్నాను అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. సో ఓకే, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. గట్టన్న హుజూరాబాద్, ఓకే, మరి మీరు ఏమవ్వాలనుకున్నారు, మీ రోల్ మోడల్ ఎవరు, మెసేజ్ చేయలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, మై

ರೋಲ್ ಮಾಡೆಲ್ ಮಾ ನಾನ್ನ. ಓ ವೆರಿ ಗುಡ್, ವೆರಿ ವೆರಿ ಪರ್ಸ್ನಲ್ ಇದೆ. క్లర్క్ గ్రేడ్ అవ్వాలని కోరుకున్నాను, నేను క్లర్క్ గ్రేడ్ అయ్యాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. వెరీ గుడ్ అనుకున్నది సాధించారు. అండ్ మంచి రిథమ్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను కానీ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను అంటున్నారు. ఈస్ట్ మారేడ్పల్లి నుండి ఈశ్వర్ చంద్ర. తర్వాత ఎస్ రోల్ మోడల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నా రోల్ మోడల్ అని అంటున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి. ఓకే, హైట్ తక్కువ అయినందుకు నేను పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేకపోయాను. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్, ఇంజనీర్ ఈ రెండు అవ్వాలనుకున్నారంట నందిపేట నుండి వెంకటేష్ గారు. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు. ఎస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్ సర్వీస్ చేశాను అంటున్నారు జ్ఞానేశ్వర్ అండ్ ప్రవీణ మహి. సిరిమల్లి కాలనీ అత్తాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ వెరీ గుడ్, వావ్. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి, చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. ఏదో కావాలనుకుంటున్నాను, టైలరింగ్ టైలర్ అయ్యాను అని అంటున్నారు. అదేమన్నా తక్కువ అనుకుంటున్నారా అండి బాబు, మెడల్ నొప్పెట్టేస్తాయి కుట్టి కుట్టి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రోల్ మోడల్ కృష్ణ శాస్త్రి గారు, నేను ఆయనలా కవిని అవ్వాలనుకుంటున్నాను అంటున్నారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఎస్ అవుతారు. అండ్ భగత్ సింగ్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు నాగరాజ్ సైనిక్పురి సికింద్రాబాద్ నుంచి. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ కదా 15 సంవత్సరాలు, చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో. అవునా, చాలా విషయాలు నేర్పిస్తుంది కూడా స్కూల్. షేరింగ్, కేరింగ్, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఇలా చాలా నేర్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ ఇది కూడా స్కూల్లో ఉన్నప్పుడే చిన్నపిల్లలకి నేర్పించి ఉండాల్సింది అని. అంటే ఇమోషనల్ కంట్రోల్, అంటే భావోద్వేగాల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి వంటి విషయాలు. ఇలా కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, ఇది నాకు స్కూల్లోనే చెప్పుంటే బాగుంటుంది అని. మరి మీరు అలాంటి విషయం ఏదైనా ఒకటి ఇప్పుడు స్కూల్ కరిక్యులంలో వాళ్ళ సిలబస్లో యాడ్ చేయాలి అని అనుకుంటే ఏది యాడ్ చేస్తారు? ఏ విషయం ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో నాతో పంచుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీద 0402324085. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వెల్కమ్. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఎస్, షో టైంలో నేను మిమ్మల్ని అడిగాను స్కూల్ కరికులంలో యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి స్కూల్లో అని అడిగాను. సో హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, క్రమశిక్షణ నేర్పించాలి అని. ఓకే, బడిలో పిల్లలు మంచి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించి ప్రావీణ్యం సంపాదించాలని కోరుతున్నాను అని కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా స్నేహితుల దినోత్సవం, ఓకే ఓకే, మీకు కూడా స్నేహితుల దినోత్సవం అండి. నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ మెసేజ్ చేస్తున్నారు. క్రమశిక్షణ అంటూ మెసేజ్ చేస్తున్నారు దేవనూర్ నుంచి మురళి రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్. ఎస్, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలంటున్నారు హుజూరాబాద్ నుంచి మాధవ్ గారు. ఇంకా క్రమశిక్షణ అనే ఆన్సర్ వస్తుంది షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. అలాగే భగవద్గీత స్కూల్లో నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటున్నారు మురహరి, యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా యోగా అయినా అండి, సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ నేర్పించాలి అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. ఓకే, క్రమశిక్షణకి ఇన్ని ఓట్లు వస్తున్నాయేంటి? సో క్రమశిక్షణ అంటున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్. ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఓ నేను చెప్పింది నాకే చెప్తున్నారా? సంతోష్ కుమార్ గారు, కొత్తగా ఏదైనా చెప్పండి, మీరు ఏమి ఇంక్లూడ్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వెంకటేష్ నందిపేట నుంచి, ఇంటి నుంచి అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవడం నేర్పించాలి అంటున్నారు. అండ్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ అంటున్నారు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తే బయటకి జంక్ ఫుడ్ తినడం ఆపి దాచుకుంటే సేవ్, ఇలాంటి అలవాట్లు నేర్పించాలిట. సో ఇప్పుడున్న స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మెయిన్ చదివే రోజుల్లో ఏమి ఉండేవి కావు అన్నారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి.

సంధ్య, ఇంకా వస్తూనే ఉన్నాయి ఆన్సర్స్. యాక్చువల్లీ మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పాట ప్లే చేసేస్తాను, ఆ తర్వాత మిగతా ఆన్సర్స్ చదువుతాను. ఓకేనా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, అండ్ నేను మీ ఆర్జే భవాని. మన స్టూడియో క్లాక్ లో టైం 1:44 క్రాస్ చేసి 4 సెకండ్స్ అవుతుంది. ఎస్, సో మరి షో టైంలో నేను అడిగాను స్కూల్ కరిక్యులంలో యాడ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా అనిపిస్తుందా అని అడిగాను. సో మిగతా ఆన్సర్స్ చదువుతానని చెప్పాను కదా. సో పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, దుబారా ఖర్చులకు హంగులకు పోకుండా ఆర్భాటాలకు వీటికి దూరంగా ఉండి ఉన్న దాంట్లోనే సర్దుకునే అలవాటు నేర్పించాలి అని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి విషయం ఇది. అండ్ క్రమశిక్షణ, గురువుల్ని పెద్దవారిని గౌరవించడం అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు చెప్పలేదు, జస్ట్ వీళ్ళు ఎవరో అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ పాఠాలు చెప్పాలి, తర్వాత కెరియరే నేర్పిస్తుంది అంటున్నారు. ఓకే, చూడవరపు సాయమాన్విత, గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ స్పోర్ట్స్ని కూడా చాలా యాక్టివ్గా తీసుకోవాలి, బికాజ్ చదువుకుని చదువుకుని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటున్నారు. ఈ గోల్ఫ్ కోచ్ ఎవరు అంటే దుబాయ్ నుంచి బబ్లు అండ్ రేణుక. చూసారా, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచి అయినా వినొచ్చు మన వివిధ భారతి ప్రోగ్రామ్స్. యా, అమ్మ నాన్నల్ని, వయసు, వీటిని గౌరవించుకోవాలి. ఓకే, వయసుకి తగ్గ పెద్దలకి మర్యాద ఇవ్వాలి అంటున్నారా? మేబీ

ఇంకొంచెం బెటర్గా రాయొచ్చేమో నాకు అర్థం కాలేదు, సారీ అండి. గణేష్ వేదవతి గారు. తర్వాత రెస్పెక్ట్ టు ఎల్డర్స్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటున్నారు జ్ఞానేశ్వర్ సాయి సుమంత్ ఫ్రమ్ అత్తాపూర్ హైదరాబాద్. ఎస్, క్రమశిక్షణ అని అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి. మనం అనుకున్నది స్పష్టంగా చెప్పే జ్ఞానం ధైర్యం చిన్నతనం నుండి అలవాటు చేయాలి అంటున్నారు. వీళ్ళెవరో మరి మెసేజ్ పెట్టలేదు, బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ చెప్పారు, థ్యాంక్ యూ. క్రమశిక్షణ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, అండ్ పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అండ్ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా వీళ్ళందరూ క్రమశిక్షణ అనే చెప్తున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అండ్ డిసిప్లిన్ స్పోర్ట్స్ యోగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఓకే, ఆర్మూర్ నుండి నాథ్ ప్రేమ్నాథ్ కళావతి కూడా క్రమశిక్షణ. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటున్నారు రమణి గారు సికింద్రాబాద్ నుంచి. ఎస్, ఓకే. సివిక్ సెన్స్ నీట్నెస్ ఆన్ రోడ్స్ నాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్ ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అని చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, సో మీకోసం మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రోజుకి మీ ఫోన్ ఒక గంట మాత్రమే పనిచేస్తుంది అంటే మీరు ఆ గంటలో చేసే పని ఏంటి? అంటే ఆ గంట తర్వాత మీరు ఫోన్ వాడలేరన్నమాట, అండ్ ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు. మీరు ఎంత ఛార్జింగ్ పెట్టినా ఎంత రీఛార్జ్ చేసినా 1 అవర్ తర్వాత ఫోన్ పనిచేయదు. డేలో ఒక రోజులో ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే ఆ గంటలో మీరు ఫోన్తో చేసే పని ఏంటి? నాకు నా వాట్సాప్ మీద పంపించవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, రోజుకి ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే మీరు చేసే పని ఏంటి అని అడిగాను. సూర్యారావు నుంచి సుప్రియ శ్రీహర్ష్ మెసేజ్ చేస్తున్నారు, మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతాను అని. రేడియో వింటాను అంటున్నారు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. అత్యవసరపు పనులు ఏమైనా ఉంటే అవి త్వరగా ఫినిష్ చేసుకుంటానంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి. ఫ్రెండ్స్తో మాట్లాడతానంటున్నారు సూర్యారామ్ హైదరాబాద్ నుంచి. ఎస్ఎన్ మూర్తి అండ్ రాణి, ఓ షో టైం మాత్రమే వింటాను అంటున్నారు. మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకర్, లక్ష్మి, నరసింహ. నా అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తర్వాత నేను ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటానంటున్నారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. వివిధ్ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటాము, షో టైం వింటాము అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అలాగే పాటలు వింటానంటున్నారు. షాపలి నుంచి చింత శ్రీనివాస్, ముఖ్యమైన వాళ్ళకి కాల్ చేసుకుంటానంటున్నారు నిజామాబాద్. వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ ఆత్మీయులతో మాట్లాడతారంట. చందనగర్ నుంచి విజయ్ కుమార్, అలాగే నల్గొండ జిల్లా నరసింహపురం నుంచి నరసింహ మెసేజ్ చేస్తున్నారు, ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను, నెక్స్ట్ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుంటాను, తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడతాను అని. బాగా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత మంచి సాంగ్స్ వింటాను, నాటకాలు అవి వింటూ ఉంటాను అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. యా వివిధ్ భారతి అంటున్నారు మళ్ళీ. హంపాపురం నుంచి నారాయణ స్వామి, చిరంజీవి నాగభూషణ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కూడా అదే ఆన్సర్ మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఇంటికి సంబంధించిన కిరాణా షాప్ ఇవి తీసుకొస్తాను అంటున్నారు. ఓకే ఓకే, సో ఫోన్ పనిచేసే ఆ గంటలో ఇవి చేస్తారా? ఫోన్ ఆఫ్ చేసేస్తే ఏమో మరి నాకు అర్థం కాలేదు. ఆర్మూర్ నుండి ఎం రాధా కుమారస్వామి, ఇంకొంచెం క్లియర్గా మెసేజ్ చేయండి సార్. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్స్ వింటాను అంటున్నారు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి. గబగబా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేసి మంచి మంచి పాత పాటలను వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాను ఆ గంట సేపు అంటున్నారు సికింద్రాబాద్ నుంచి రమణి గారు. గంట సేపు సెల్ పనిచేస్తుందంటే గంటలో మనకి అర్జెంట్ కాల్స్ కానీ, అర్జెంట్ ఏదైనా ఫోన్ పే చేసుకోవడం కానీ, మనం వేయడం కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు

ఏమైనా ఉంటే వాటిని మాట్లాడి ఆ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తానంటున్నారు. పాలెంపూలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేస్తాను అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను, మొబైల్ ఇష్యూ ఉంది లేకపోతే అందరూ భయపడతారు. ఆహా, రోజు పనిచేయకుండా ఉండదు, రోజు గంటకి మాత్రమే పనిచేస్తుంది. బబ్లు రేణుక మెసేజ్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. పిల్లలతో మాట్లాడడానికి సరిపోతుంది ఒక గంట, తర్వాత అవసరం లేదు నాకు ఫోన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు పెట్టలేదు వీళ్ళెవరు, రాధ ఎమ్మట, మరి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటానంటున్నారు. న్యూస్ చూడడం, స్టేటస్ చూడడం, ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడం, రీల్స్ చూడడం, సాంగ్స్ వినడం, పాడడం అంటున్నారు. సుందరయ్య జగిత్యాల నుంచి, అవసరమైన కాల్స్ చేసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫినిష్ చేసుకుని ఆఫీస్ వాళ్ళతో వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటానంటున్నారు ఆడపు సంతోష్. అండ్ ఇళయరాజా గారి పాటలను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను, పెడన నుంచి అప్పల్ రాజు. ఎస్, ఎల్లప్పుడూ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాను. వెంకటేష్ ఫ్రమ్ నందిపేట, ఓన్లీ 40 మినిట్సే అండి షో టైం. అవసరం అనుకునే వాళ్ళకి డబ్బు సాయం చేస్తానంటున్నారు ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల. సోషల్ సర్వీసెస్ అంటున్నారు, వీటి గురించి అవగాహన కల్పిస్తారట. ఫోన్పే ఎంటీ చేసేస్తానంటున్నారు ప్రవీణ్ దుబాయ్ నుంచి. మరి నెక్స్ట్ డే పనిచేస్తుంది కదా ఫోన్. కొడుకు కోడలతో మాట్లాడతానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ వివిధ్ భారతికి ఓట్లు వస్తున్నాయి మళ్ళీ. నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్ చారి. ఎస్, సో నాకు అర్థమైంది, మీ పల్స్ అర్థమైంది, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, చాలా చాలా ఆన్సర్స్ పంపించాలనుకుంటున్నారు. కానీ నేను అడిగిన టైంలోనే మరి మీరు పంపించాలి కదా, పాట అయిన తర్వాత కూడా పంపిస్తున్నారు. సో నేను వాళ్ళ ఆన్సర్స్ అసలు చదవలేను. సో యా, ఇది మరి 157 అవుతుంది కాబట్టి టైం ఇంకొక పాట మీకోసం ప్లే చేసి షో టైం ఈరోజు ముగిద్దాం. మరి ఆన్సర్స్ పంపించిన మా లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ కూడా పంపిస్తూనే ఉన్నారు మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తిశీలి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15 దాటి 50 సెకండ్లు. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

ఆవిడ మీలా, నాలా, మనందరిలా ఒక సాధారణ ఉన్నత ఆశయాలు ఉన్న మహిళ. చదువుకుని, పెళ్లి చేసుకుని, కుటుంబ బాధ్యతల్లో ఇదుతూ మనం కన్న కలల్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. లేదా ఇంకిప్పుడు ఏం సాధిస్తానులే అని అనుకుని ఆరంభంలోనే ఆ కలల్ని అంతం చేసేస్తూ ఉంటాం. తప్పు కాదు, బంధాలు, బాధ్యతలు అలాంటివి మరి మన లాగేస్తాయి కదా. కానీ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మన కలల్ని నెరవేర్చుకుంటే, కళలు నెరవేర్చుకోవడమే కాకుండా అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి నలుగురికి మనకి తెలిసిన విషయాల్ని పంచుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఎస్, మరి మనలా సాధారణ మహిళ ఇంట్లోనే ఉంటూ ఒక వ్యాపారం మొదలుపెట్టి ఏటా 60 లక్షలు సంపాదిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తన వంతు సహాయం అందిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఈ మహిళ. మరి ఎవరు ఆవిడ, ఏంటి ఆ వ్యాపారం, అసలు ఎలా మొదలైంది, విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, శక్తిశీలి వింటూ ఉన్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఢిల్లీకి చెందిన ఒక మహిళ స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ గురించి. మరి తన పేరు సుమన్ సుఖిజా, పుట్టగొడుగుల వ్యాపారం చేస్తారు ఆవిడ. పుట్టగొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ అనమాట, కానీ ఇది చక్కటి ఆహారం కూడా. అంటే అన్ని రకాల పుట్టగొడుగులు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం, కానీ కార్డీసెప్స్ మిలిటరీస్ అనే ఈ వెరైటీ మాత్రం మనుషులకి ఒక వరం అనే చెప్పాలి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇవి తినడం వల్ల అని అంటున్నారు డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ కూడా. అంటే ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, అలాగే యాంటీ ఏజింగ్ సోర్స్ అని కూడా అంటారు. అంటే వయసుతో పాటు వచ్చే మెడికల్ కండిషన్స్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. ఎస్, సో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే వెరైటీని ఇండోర్ ఫార్మింగ్ ద్వారా పెంచుతూ ఉంటారు సుమన్ సుఖిజా. మొదట్లో ఇంటి పనులన్నీ అయిపోయాక ఇంకా ఖాళీగా ఉండే సమయం బాగా వృధా చేస్తున్నాను అని అనిపించి ఏదో చెయ్యాలి కానీ ఏం చేద్దామని అనుకున్నారట ఆవిడ. మరి ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుమన్ మొదట్లో బటన్ మష్రూమ్స్ గురించి తెలుసుకుందామని ఒక కోర్సులో జాయిన్ అయ్యారు. కానీ మధ్యలో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే మష్రూమ్స్ ఆవిడని బాగా ఆకర్షించాయి. అలా ఆ వ్యాపారం చేద్దామని ఐడియా వచ్చిందంట. మరి తర్వాత ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 2:31 దాటి 12 సెకండ్లు. నేల, మట్టి, పంటలు ఇవేవి పెద్దగా తెలియని పదాలు సుమన్కి. కానీ ఈ మెడిసినల్ మష్రూమ్స్ని కల్టివేట్ చేసి నలుగురికి వాటి ప్రాముఖ్యతని తెలియజేయాలి అన్న ఉద్దేశం మాత్రం బలంగా ఉంది ఆవిడలో. ఒక 10x10 విస్తీర్ణం గల రూమ్లో, అంటే 10x10 విస్తీర్ణం గల రూమ్లో ఫార్మింగ్ మొదలు పెట్టారు ఆవిడ. ఆ మష్రూమ్స్ని పెంచడానికి కావాల్సిన ఏసీ, మెషిన్స్ ఇవన్నీ కలిపి దాదాపు 10 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మరి పుట్టుకతోనే అన్నీ వచ్చాయి కదా. తప్పులు చేస్తూ ఉంటాం, కింద పడుతుంటాం, కానీ మళ్ళీ లేచి నిలబడతాం కదా. మరి అలా ఆవిడ కూడా కొన్ని తప్పులు చేసి ఫలితాలు రాక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. గైడ్ చేయడానికి కూడా ఆవిడతో ఎవరూ లేరు. చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, ప్రాక్టికల్గా ఆ టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ మెయింటైన్ చేసి ఆఖరికి ఆ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకున్నారు ఆవిడ. అప్పుడు వచ్చింది ఆవిడ చేతికి మొట్టమొదటి పంట. ఇదంతా ఒక 2.5 నుండి 3 నెలల సమయం పట్టిందిట ఈ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకోవడానికి అండ్ అది చేతికి రావడానికి. పంట రాగానే పెద్దగా అమ్మకాలు లేవు. మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శాంపిల్స్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళంతా వాళ్ళ ఆహార అలవాట్లకి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి తిని డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారట. అంటే హెల్తీగా ఫీల్ అయ్యారు, ఎక్కువసేపు యాక్టివ్గా ఉండగలిగారు. దాంతో ఇంకా కొనడం స్టార్ట్ చేశారు ఈ పుట్టగొడుగుల్ని. మొదట్లో మరి 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల్ని అమ్మేవారు. అండ్ అలా ఆర్డర్స్ పెరగడంతో 2018 అంటే 2018లో ఆరెంజ్ హర్బ్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ

0: మధురిమ.
1: 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల పంటతో స్టార్ట్ అయ్యి ఒక బ్రాండ్ని స్థాపించారు ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా అని చెప్తున్నాను కదా. అయితే ఆ నంబర్స్ ఇంకా అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 5 కిలోగ్రాములు అండ్ అలా 2024లో 20 కిలోగ్రాముల పంటని పండిస్తూ వచ్చారు ఆవిడ. ఇప్పుడు మాత్రం 1 కిలోగ్రామ్ సుమారు కొన్ని వేలకి అమ్ముతుంటారట. సో అలా నంబర్స్ పెరగగానే ఆరెంజ్ హర్బ్ కూడా బాగా పేరు తెచ్చుకుంది. ఈ మష్రూమ్సే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్

సప్లిమెంట్స్ కూడా అందిస్తారు ఈ బ్రాండ్ కింద. సంవత్సరం ఆదాయం సగటున 5 లక్షలు ఉండేదట. మెల్లిగా ఉత్పత్తులు పెంచి పెద్ద పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా అమ్మకాలు చేసి ఇప్పుడు ఏటా సుమారు 40 లక్షలు కేవలం మష్రూమ్స్ మీదనే సంపాదిస్తుంది ఈ బ్రాండ్. మరి అంతటితో ఆగలేదు వ్యాపారం, ఇంకో ప్రోడక్ట్ వైపు అడుగులు వేశారు ఆవిడ. మరి అదేంటో కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మెడిసినల్ మష్రూమ్స్ ఇంకా సాఫ్రన్ బిజినెస్లో దూసుకుపోతున్నారు సుమన్ సుకీజా అని చెప్పాను. అండ్ ఆవిడ మరి నెక్స్ట్ ఆన్లైన్ బిజినెసే కాకుండా ఆఫ్లైన్ బిజినెస్ వైపు కూడా అడుగులు వేద్దాం అనుకుంటున్నారు. సో హోల్సేల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం సంపాదించాలని ఆ దిశగా ప్రయాణిస్తున్నట్ట. మరి విద్యంతా తనలోనే ఉంచుకోకుండా నలుగురికి పంచాలి అన్న గొప్ప ఆలోచన ఆవిడది. అందుకే ఇండోర్ ఫార్మింగ్లో సుమారు 500 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. అండ్ ప్రతి చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఇంట్లోనే మష్రూమ్స్ని ఎలా పెంచుకోవచ్చో అని శిక్షణ ఇస్తూ ఉంటారనమాట. ఎంత మంచి ఆలోచన కదా. ఎస్, మరి ఇది తన ఒక్కదాని వల్లే కాదు, కుటుంబ సహకారం కూడా చాలా ఉంది అని చెప్తూ ఆశయాన్ని మాత్రం వదులుకోకూడదు, ప్రయత్నిస్తూనే ముందుకు సాగాలి అంటున్నారు సుమన్ సుఖీజా. ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై కేంద్రం నుండి రీలే. నేను మీ ఆజయ్ భవాని సైనింగ్ ఆఫ్.
1: సంపన్న కర్ణికి నేహా అగర్కర్ దేశాయ్ కో దీజే ఆజ్ఞా. నమస్కార్.

0: ఈశవాణి
1: ఎవ్వరిది పాపం నాటకం. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారుడు శ్రవణ్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సుమతి శ్రీమతి ముళ్ళపూడి రాజేశ్వరి. కుటుంబరావు శ్రీ కృష్ణార్జునరావు వెన్న. పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ కె మురళీకృష్ణారెడ్డి. లేడీ ఇన్స్పెక్టర్ కుమారి ఎంబి హిమచంద్రిక. సైదులు శ్రీ కేతోజు భానుప్రకాష్. యాదమ్మ శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. వినండి ఎవ్వరిది పాపం నాటకం.
2: సార్ సార్ సారో సారో.
3: ఏమిటి ఏమిటి సైదులు, ఆ కంగారు ఏమిటి, ఏమైంది?
2: సార్ సార్ హత్య సార్ హత్య.
3: హత్య ఎవరు?
2: అదే సార్ పైన ముసలమ్మ గారు.
3: అబ్బాబ్బా నీ కంగారు ఆపి వివరంగా చెప్పవయ్యా. ఏ ముసలమ్మ గారు?
2: కదే సార్ 200 మూటలు ఉంటది చూడు, అది పుష్పలతమ్మ గారు. ఎవరు చంపినారండి?
3: ఆవిడ ఎవరిని చంపేసింది?
2: కాదు సార్, ఆయమ్మనే ఎవరు చంపిర్రు.
3: మన ఫ్లాట్స్ లో హత్య జరిగిందా? పద పద పద పద ఒక్కసారి ఉండు ఉండు ఉండు. కాదులే, నేను వస్తా. ఇదిగో ఇదిగో సైదులు, ఈ విషయం ఎవరికైనా చెప్పావా?
2: లేదు సార్, మీ కాడికే డైరెక్ట్ గా వచ్చిన ప్రెసిడెంట్ మీరే కదా.
3: మంచి పని చేసావు సైదులు. ఇదిగో అన్నట్టు ఈ విషయం అప్పుడు ఎక్కడ పక్క నీకు తెలిసిందా? నువ్వెళ్ళు నువ్వెళ్ళు. విషయాన్ని ఇప్పుడు వరహాలరావు గారికి వాళ్ళకి చెప్పేసేయాలి. ఈ ఫోన్లో ఈ నంబర్ ఎక్కడుందో ఏమిటో ఈ మొబైల్లో చూస్తున్నాను. దొరికింది. వరహాలరావు గారు వరహాలరావు గారు, అర్జెంటు. మీరు ట్రెజరర్ గారు? ఇద్దరు త్వరగా. అవునండి, అర్జెంటుగా రావాలి ఇక్కడికే ఇప్పుడే. నిద్ర లేవకపోతే లే.

0: చెప్పండి అయ్యా.
1: పర్లేదు,
0: ఇక్కడికి వద్దులే, 203 ఫ్లాట్కి వచ్చేయండి, తొందరగా రండి.
1: ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. ఏమమ్మో, ఇప్పుడే వస్తా, తలుపేసుకో.
2: ఎక్కడికండి?
1: వచ్చిన తర్వాత చెప్తాలే. అదిగో అదిగో, అన్నట్లు ప్రవీణ్ని నిద్రలేపు.
2: సరే,
1: డెంటిస్ట్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు.

0: ఏంటి, ఏమైంది ఉదయాన్నే, ఏమిటి హడావుడి?
1: అయ్యో మీకు తెలియలే, ఆ 203లో ఉంటుందే పుష్పలత గారు, ఆవిడ పోయింది.
0: అవునా? ఎలా, గుండులా ఉంటుంది? ఒక్కతే ఉన్నా మహాధైర్యంగా ఉంటుందే, హార్ట్ అటాకా?
1: కాదనుకుంటా, ఎవరో చంపేశారంటున్నారు. దాదాపు 3 రోజులైందంట జరిగి.
0: అదేంటి, మన 4416 ఫ్లాట్స్లో ఎవ్వరికి తెలియకుండా ఎలా జరిగింది?
1: భలేవాడివి రాజారాం, అందరికీ తెలిసేలా జరగడానికి ఇదేమైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామా?
0: అట్లా అని కాదు, అసలు ఎప్పుడైనా ఎట్లా తెలిసిందంట?
1: మన వాచ్మెన్ సైదులు భార్య యాదమ్మ ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే మనిషి. ఆ ముసలావిడ మరొకరిని లోపలికి రానియదు కదా. 2వ అంతస్తులో ఉన్న మిగతా ఫ్లాట్స్ వాళ్ళకి ఏదో కంపు కొడుతున్నట్లు అనుమానం వచ్చి యాదమ్మని ఏదో పందికొక్కు చచ్చి ఉంటుందని శుభ్రం చేయమన్నారట. యాదమ్మకి 203 మీద అనుమానం వచ్చి ఎంత పిలిచినా తలుపు తీయకపోయేసరికి తలుపులు గట్టిగా నెట్టిందట. లోపల చూస్తే ఇదిగో పుష్పలత గారు చచ్చిపడిందట పాపం.
2: అరే, అప్పుడే పోలీసుల దాకా ఎట్లా వెళ్ళింది విషయం? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారబ్బా?
3: తమరు ఎస్ఐ గారు అనుకుంటా సార్? గుడ్ మార్నింగ్ సార్.
4: వండర్ఫుల్, ఇంత బ్యాడ్ న్యూస్ విన్నా కూడా మీకు గుడ్ మార్నింగ్.
2: అది
4: ముందు స్పాట్ చూసుకోవాలి. మీరు?
2: నేను ఈ ఫ్లాట్స్కి ప్రెసిడెంట్ని సార్.
4: ఓకే ఓకే, నాతో రండి.
2: అలాగే సార్.
4: రాజు భాషా
5: సార్,
4: ఫోటోగ్రాఫ్ రెడీ?
5: వస్తున్నారు సార్.
4: ఫోరెన్సిక్ వాళ్ళు?
5: వాళ్ళు కూడా దారిలోనే ఉన్నారు.
4: ఫాలో మీ. సో అంటే ఆ ముసలావిడ ఒంటరి మహిళ అన్నమాట, ఎవరూ లేరన్నమాట.
2: అంటే లేరంటే లేరని కాదండి.
4: మరి లేరు అంటే ఉన్నట్ట?
2: అంటే అది కాదు సార్, పుష్పలత గారికి ఒక కొడుకు కోడలు ఉన్నారండి.
4: ఎక్కడ, అమెరికాలోనా?
2: కాదు సార్, పక్కనే ఉన్న మరో అపార్ట్మెంట్స్లో కొడుకు కోడలు మనుమరాలు ఉంటారండి.
4: ఓ ఐసి. మరి 3 రోజుల కింద చనిపోయిన తల్లి సమాచారం అతనికి ఇంకా తెలియదన్నమాట. ఓకే, కుటుంబరావు గారు
2: సార్,
4: మీరుండండి. వాచ్మెన్
6: సార్, నాకేం తెలియదు సార్, ఆ అమ్మ చాలా మంచిది సార్. ఒవ్వరితో గొడవలు పెట్టుకోదు, పని మనిషిని కూడా పెట్టుకోదు, మాయాడదే. అప్పుడప్పుడు ఆ అమ్మ ఫోన్ చేసి పిలిస్తేనే కూరలు నార్లు తెచ్చిచ్చి చిన్న చిన్న పనులు చేసి వస్తుంది. గంతనే మా యాదమ్మకు కూడా ఇలా పొద్దుగాలనే ఎరకైంది సార్.
4: అరే నిన్ను నేనేం అనలేదే, అడగను కూడా అడగలేదు, ఎందుకలా భుజాలు తడుముకుంటున్నావు?
6: గది కాదు సార్, బక్కుండి కదా, పిల్లలు గలవండి, గందుకోసానికే.
4: ఓకే ఓకే, ప్రెసిడెంట్ గారు
2: సార్,
4: పుష్పలత గారి కొడుకుకి విషయం తెలుసా?
2: నో సార, అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళిందో కూడా నాకు అర్థం కావడం లేదు సార్. జస్ట్ 1/2 గంట క్రితమే నాకు తెలిసింది.
4: ఓకే, వాళ్ళ అబ్బాయిని పిలిపించండి.
2: అలాగే సార్.
4: నువ్వేనా సైదులు భార్య యాదమ్మ?
7: అవును సార్, కానీ నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు.
4: నువ్వేనా మదర్ చూసింది?
7: అవును సార్.
4: టైం ఎంత అయింది అప్పుడు?
7: మసీదులో గప్పుడే అలో అనబడతారు కదా సార్, 5 గొట్టుంటా సార్. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు.
4: ఇదిగో ఈసారి ఆ మాట అన్నావంటే నీకంతా తెలుసు అని రాసుకుంటా.
7: నీ కాలు మొక్త సార్, నీ కాలు మొక్త సార్, పిల్లలు గలవాళ్ళు, నాకేం తెలియదు సార్.
6: అయ్యి అడిగిన దానికి బదులు ఇయ్యరాదే, ఆయన గుస్సా తెప్పిస్తున్నావు.

0: నాకు మస్తు భయమైతున్నదే సైదులో.
1: చూడండి, మీలో ఎవరైనా సరే తెలిసింది తెలిసినట్టు చెప్పండి. సాక్ష్యాల సేకరణకి అవి చాలా అవసరం. అందువల్ల మాకు శ్రమ తగ్గుతుంది, అనుమానితులు తగ్గుతారు, అది మీకే లాభం. చెప్పమ్మా, నీ పేరు యాదమ్మ. ఎస్, చెప్పు.
0: అవును సార్.
1: నువ్వు వెళ్ళేసరికి ఏమైంది? ఆమె బతికే ఉందా?
0: యాడ సారు, పందికొక్క సచ్చిందో పిల్లి పిల్ల సచ్చిందో అనుకుంటా లోపలికి వెళ్ళిన, ఎంతగానం తలుపు కొట్టినా తీయకపాయి కదా అని లోపటికెళ్ళినా, పాపం ఆ అమ్మ బాత్రూమ్ గడప కాడించి లోపల దాకా ఎల్లకిలా పడుండ సారు. తెరిసిన కళ్ళు తెరిసినట్టే ఉండే, నోటి కాడునుంచి ముక్కులో నుంచి కారెన్ నెత్తురు ఎండిపోయి మోరీ కాడి దాకా పారింది సారు. ఇక నేనేం చూడలే, ఇక నేనేం చూడలే సారు. బైక్ ఉరుక్కుంటా వచ్చిన మా సైదులకి చెప్పంగానే ఆడు కూడా ఊరికి చూసుండు గంతే. ఇంక నాకేం తెలవదు సారు. శానా మంచి తల్లి, ఒకరి జోలికి పోకుండా బతుకుతుండే, చిన్న పని చేపించుకున్నా పైసలిత్తుండే సారు. ఆమెంటో అవి టీవీ ఏందో గంతే, 3 రోజులకొక్క పాలి వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుండే సారు, ఫ్రిడ్జ్లో పెట్టుకుండేది.
2: ఇన్స్పెక్టర్ గారు.
1: ఎస్.
2: ఈయనే మిస్టర్ శ్రవణ్ కుమార్, ఈవిడ ఈయన భార్య శ్రీమతి సుమతి గారు.
3: నమస్తే సార్.
1: నమస్తే
4: సార్. మా మదరు, మా అమ్మ, మా అమ్మ సార్.
1: మీరేనన్నమాట?
4: నాకిప్పుడు జస్ట్ గాట్ నో ఇట్. మా మదర్ ఈజ్ నో మోర్. ఇన్స్పెక్టర్ గారు,
1: ఐఎమ్ సారీ. హ్యావ్ ఏ లుక్, మీతో మాట్లాడాలి. చూడండి, సిటీలో ఇలా ఒంటరి వృద్ధ స్త్రీల మీద, దంపతుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. సరైన సాక్ష్యాలు లేకపోతే మేమేమీ చేయలేము. అందరినీ అనుమానించాల్సి వస్తుంది. వితౌట్ ఎనీ ఫియర్స్ అండ్ ఇన్హిబిషన్స్ మాకు నిజాలు చెప్పండి. ఇక్కడ కాదు, స్టేషన్కి వచ్చి. రాజు, బాషా,
5: సార్
1: స్టేషన్కి తీసుకురండి.
5: సరే సార్.
1: సీన్ ఎవరో డిస్టర్బ్ చేయొద్దు.
5: ఓకే సార్.
1: కానిస్టేబుల్స్.
5: Yes, sir.
1: ఓకే మిస్టర్ శ్రవణ్ కుమార్, సన్ ఆఫ్ పుష్పలత, ఈ మటర్ గురించి మీకేమీ తెలియదని, మీ దగ్గర క్లూస్ లేవని అంటారు.
4: నిజం సార్. ఏదో సాదాసీదాగా బతికేవాళ్ళం. హత్యలు చేసేంత ధైర్యం కానీ అవసరం కానీ మాకు లేదు. ఏది దాచిపెట్టే అవసరం కూడా లేదు సార్, నమ్మండి సార్.
1: నిజంగానా?
4: ఎస్ సార్.
1: ఓకే, నేను చెప్తా వినండి. మీరు వృత్తిరీత్యా మెడికల్ ఎగ్జిక్యూటివ్?
4: అవును సార్.
1: మీకు 18 ఏళ్ల క్రితం పెళ్ళయింది.
4: ఎస్ సార్.
1: మీకు ఒకే ఒక కుమార్తె, ఇంటర్మీడియట్ చదువుతోంది.
4: అవునండి.
1: మీ శ్రీమతితో కలిసి మీరు మీ అత్తగారింట్లోనే పై పోషణలో ఉంటున్నారు.
4: ఎస్ సార్.
1: పుష్పలత గారు మీ కన్న తల్లి.
4: ఎస్ సార్.
1: నో సార్. అవును మిస్టర్ శ్రవణ్, పుష్పలత మీ కన్న తల్లి కాదు, పెంపుడు తల్లి. యామ్ ఐ రైట్?
4: అవును సార్.
1: ఇక్కడ మీరు మీ చుట్టుపక్కల వాళ్ళని, మమ్మల్ని కూడా బోల్తా కొట్టించారు. ఐ మీన్ బోల్తా కొట్టించాలని చూశారు. ఎస్ సార్ నో.
4: కానీ సార్, పెద్దమ్మని నేను అమ్మలాగానే చూసుకున్నాను సార్, అందుకే.
1: అమ్మలాగే చూసుకున్నారు. 75 దాటిన తల్లిని మీకు ఆస్తిని పంచి ఇచ్చి, మీకు 20 ఏళ్ళు దాటిన తర్వాత పెంపకానికి తీసుకున్న తల్లిని ఒంటరిగా వదిలి అత్తగారింట్లో కాపురం ఉంటూ చాలా గొప్పగా తల్లిలా చూసుకున్నారు కదూ.
4: ఎస్ఐ గారు, ఇది అందరిళ్లలోనూ ఉండే సమస్య. ఇది నా భార్యకు తల్లికి పడలేదు. నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరించింది. తప్పలేదు, అందుకే సార్.
1: అలాగే, గుడ్. ఇంతకీ 20 ఏళ్ల వయసులో ఉన్న మిమ్మల్ని ఆవిడ ఎందుకు పెంచుకున్నారు? మీరు ఎలా ఒప్పుకున్నారు? మీ సొంత తల్లిదండ్రులు ఎందుకు ఒప్పుకున్నారు?
4: ఎస్ఐ గారు, అవన్నీ ఈ హత్యకు సంబంధించినవే అంటారా? వీటికి నేను సమాధానం చెప్పాలా?
1: అవసరం లేదు, మీకు చెప్పాలని లేకపోతే ఓకే. కానీ ఇది వినాల్సిన అవసరం ఉందనుకుంటారు శ్రవణ్? ఇది వినండి
6: సార్. నమస్కారం అండి, నా పేరు కమల, శ్రవణ్కి కన్న తల్లండి. నా 4 సంతానంలో శ్రవణ్ పెద్దోడండి. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన నా చిన్న కొడుకు వరుణ్ అండి. ఆడేమో మానసిక ఇక్కడ

0: మొగుడండి. మా వారు థియేటర్లో ఫిలిం ఆపరేటర్గా పనిచేస్తూ చనిపోయారండి. ఏ ఆధారాలని నేను నా రెక్కల కష్టంతోనే శ్రవణ్ని డిగ్రీ దాకా చదివించానండి. ఆడపిల్లలు పద్దాకా చదివాక ఇంటి బాధ్యతగా దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా చేరారండి. ఆ సమయంలో నా అక్కకు వైవిధ్యం ప్రాప్తించిందండి. సంతానం లేని తనకు శ్రవణ్ణి పెంపకానికి ఇమ్మందండి. తన ఆస్తిని బంగారాన్ని చూసి నా పెద్ద కొడుకును దత్తతకి ఇస్తే ఆడు తన చెల్లెలను మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తాడని, నాకు ఆధారం అవుతాడని ఆశపడ్డానండి, ఒప్పుకున్నానండి. శ్రవణ్ కూడా సరే అన్నాడండి, కానీ నా ఆశ అడియాశ అయిపోయిందండి. మా అక్క తానున్నాళ్ళు ఆస్తిని బంగారాన్ని ఎవ్వరికీ ఈనందండి. మంచి ఉద్యోగం సంపాదించిన నా కొడుక్కి తానే ఏరుకోరి పిల్లని చూసి పెళ్లి చేసిందండి. శ్రవణు తను తన కుటుంబం తప్ప ఆడికి ఇంకొంకో ధ్యాస లేదండి. ఏనాడు మా ముఖం కూడా చూడలేదండి. నేను ఎలాగో పెద్ద పెళ్ళికి పెళ్లి చేశాను. ఇక రెండో అమ్మాయిని అన్నగారి దగ్గరికి సాయం కోరి పంపానండి. చదువు ఉద్యోగం అన్నయ్య దగ్గర ఉండమని పంపానండి. అప్పుడైతే మా అక్కున్నప్పుడు కనీసం చీర కొని పెట్టి 100 రూపాయలు ఇచ్చేదండి. కానీ నా కోళ్ళ సుమతి, నీతో నాకు ఏ సంబంధం లేదు, మళ్ళీ నా గడు తొక్కి ఉంటే మర్యాద దక్కదంటూ పిల్లని గెంటేసిందండి. అంతే, ఆ తర్వాత మాకు ఆడితోటి ఏ సంబంధం లేదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, ఓ వాడికి హత్య చేసే ధైర్యం లేదండి. ఇదైతే ఆడి పని కాదండి.
1: ఇది మీ కన్నతల్లి కంఠస్వరమే కదా?
2: చెప్పలేను, 15 ఏళ్ళు దాటింది, నాకు గుర్తులేదు కూడాను.
1: శభాష్, కనీసం ఆవిడ చెప్పిన సమాచారం కరెక్ట్ అని ఒప్పుకుంటారా?
2: అబద్ధం.
1: ఏది, మీకు హత్య చేసే అంత ధైర్యం లేదనడమా?
2: నో, నా ఉద్దేశ్యం అది కాదు. నాకు హత్యతో ఏ సంబంధం లేదు.
1: చూడండి శ్రవణ్, మాకు కావాల్సింది ఉద్దేశాలు మాత్రమే కాదు, నిజాలు కూడా. ఆవిడ ఆస్తి కోసం మీరు పనిచేసి ఉండొచ్చు అని నేను అంటాను, మర్యాదగా నిజం చెప్పండి.
2: మీరు నన్ను అన్యాయంగా అనుమానిస్తున్నారు సార్. నాకే సంబంధం లేదు, నాకేం తెలియదు, నన్ను వదిలేయండి ప్లీజ్.
1: సరిగ్గా 10 రోజుల్లో నిజాలు తెలుసుకోగల సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి, విశ్లేషించాలి, దర్శాల్. ప్రస్తుతానికి వెళ్ళండి, సిటీ దాటి ఎటు వెళ్ళొద్దు.
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
1: శ్రవణ్ కుమార్ గారి భార్య సుమతి మీరేనా?
3: అవును సార్.
1: చెప్పండి.
3: నాకేం తెలియదు సార్, నాకేం సంబంధం లేదు. ఎంతో పరువు మర్యాద గల ఫ్యామిలీ మాది, మమ్మల్ని ఇలా వీధులు అల్లరి పెట్టకండి.
1: అవునా, వయసు అయిపోయి చేతగాని స్థితిలో ఉన్న అత్తగారిని తన చావు తనను చావమని భర్తతో పుట్టింట్లో మకాం వేయడం పరువు, తోడ పుట్టిన వాళ్ళని ఆడుకొని ఇవ్వకుండా మొగుణ్ణి కొంగుని కట్టుకొని తిరగడం మర్యాద? వెరీ గుడ్, ఇట్స్ ఓకే. చెప్పండి, మీ అత్తగారిని ఎలా ప్లాన్ చేసి చంపారు, ఎవరు చంపారు, ఎలా చంపించారు?
3: ఇట్స్ అబ్జర్డ్, అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ముసల్దాన్ని చంపాల్సిన అవసరం నాకేంటి?
1: ఆస్తి బంగారం వాటిని తమ పేరును రాయడం
3: అబద్ధం, నాకు అవేవి అవసరం లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చేసాను, నా భర్త తనంతట తానే నాతో కూడా వచ్చేశాడు.
1: ఓహో, సరే. కిందటి నెల పుష్పలత గారు మీ ఇంటికి వచ్చిందా?
3: అవును వచ్చింది, ఏవో సంతకాలు వాటి కోసం వచ్చింది.
1: కాదు మిస్సెస్ శ్రవణి గారు, నా ఆస్తి బంగారం అన్ని ఇచ్చేస్తానమ్మా, మీరైనా నాతో ఉండండి, నన్నైనా మీతో ఉండనియండి. రాత్రులు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, భయంగా ఉంటుంది, ఒక్కదాన్నే ఒంటరిగా ఉండలేకపోతున్నాను అని అని నీ కాళ్ళు పట్టుకుందా లేదా? ప్లీజ్ ఆన్సర్ మిస్సెస్ సుమతి శ్రవణ్.
3: అవునండి, నాకవిడంటే ఇష్టం లేదు కనుక కాదన్నాను. అయినా ఎందరిళ్లలో లేవు సార్ ఎత్తా కోడల గొడవలు, అంత మాత్రానా మనుషుల్ని చంపుకుంటామా ఏంటి?
1: అప్పుడు మీ స్పందన ఏమిటో నేను చెప్పనా సుమతి? ఆవిడ మనతో ఉంటే నేనైనా చస్తాను, ఆవిడనైనా చంపుతాను. ఇల్లు బంగారం అన్నీ నా పేరును రాసిమ్మనండి, ఎంతో కొంత పడేసి ఏ ఆశ్రమంలోనో పడేద్దాం. ఇదేగా తల్లి మీ ఆయనకు మీరిచ్చిన సజెషన్?
3: మీకు ఇది ఎలా తెలిసిందో కానీ సార్, ఏదో ఫ్లోలో అన్నానంతే సార్. నా ఉద్దేశం అది కాదు, నాకిప్పుడు మా అత్తగారు

0: కావాలి, ఆవిడ్ని మాతోనే ఉంచుకోవాలి, నేను ఆవిడికి సేవలు చెయ్యాలి.
1: అత్తయ్య, అయ్యో అత్తయ్య, సారీ, నన్ను క్షమించండి.
2: సూపర్ మేడం, సూపర్, వండర్ఫుల్ యాక్షన్. చెప్పండి, పుష్పలత గారిని ఎలా చంపారు, ఎలా చంపించారు? నిజం కక్కకపోతే మా ఆచార వ్యవహారాలు మాకు ఉంటాయి మరి.
0: ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. ఆడపిల్ల తల్లిని, నన్ను నమ్మండి, అన్యాయం అయిపోతాం. నాకేమీ తెలియదు, నేను అమాయకురాల్ని.
2: అమాయకురాలు, సొంత అత్తగారు ఆడపడుచులు అక్కర్లేదు. పెంచిన తల్లితో భర్త ప్రేమగా ఉండకూడదు. అసలు ఆ తల్లులిద్దరితో మాట్లాడితే బ్రహ్మరాక్షసులా విరుచుకుపడి నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడినా విసిరిపారేసిన మీరు అమాయకులు. మిమ్మల్ని పెంచిన మీ తల్లిదండ్రులు మరింత అమాయకులు. మిస్సెస్ సుమతి, ఆలోచించుకోండి. పోయిన పుష్పలత గారి వంటి మీద నగలు పోయాయి. అవి మీరు ఒకప్పుడు కోరుకున్న నగలు. మర్యాదగా నిజం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది. ఒప్పుకునేలాగా చేయగల సత్తా మాకుంది. జస్ట్ 10 రోజులు సమయం తర్వాత చట్టం తన పని తాను చేసుకుపోతుంది.

0: ఏమిటి సైదులు, ఎందుకంతగా దాస్తావు? నిజం చెప్తే పోతుంది కదా.
1: ఏందయ్యా సారు, మీకు కూడా నా పైన అనుమానమా? నాకేం తెలియదు సారు, ఆ అమ్మకాడికి నేను వెళ్ళేదే నెలకొప్పాలి, మెయింటెనెన్స్ పైసల కోసానికి. ఒట్టు సారు, పోలీసులకు తవరన్నా చెప్పుండ్రి. చూడండి, ఈ పెట్ల ఆతలు తేలినాయో.
0: నాకు నీ మీద ఏమీ అనుమానం లేదు సైదులు, కానీ ఎవరో వచ్చి వివరాలు అడిగితే ఆవిడ, అదే పుష్పలత గారి వివరాలు అవన్నీ చెప్పావట కదా. ఎందుకు చెప్పావు? మరి అందుకే పోలీసులు నీపైన అనుమాన పడుతున్నారు.
1: వాళ్ళెవరో ఆ ముసలమ్మ గారి తాలూకు బంధుకలమన్నారు సారు, అందుకే చెప్పిన. ఇంతగరం ఘోరం అవుతుందని నాకే వరక. నిజం సారు, నాకేం తెలియదు, మా అమ్మ మీదట్టు.
0: అదేలే, వాళ్ళెవరో కనీసం గుర్తులైనా చెప్పకపోతివి.
1: సత్యంగా చెప్తున్నా సారు, వాళ్ళెవరో ఏందో నాకు చెప్పరికి వస్తలే. మధ్యాహ్నం చేయాలా ఇస్త్రీ చేసుకుంటున్నా, యువలో హెల్మెట్లు పెట్టుకొని ముక్కుకు దస్తీలు కట్టుకొని 200-300లా ఎవరెవరు ఉంటుర్రు అని అడిగినరు. నేను మీలెవలు అని అడిగిన, అవి చుట్టాలవనిర్రు. నాకే మెరక, ఇంకా పుష్పలతమ్మ గారు ఒక్కతే ఉంటుందని చెప్పిన. కంతే, నాకు ఇంకేం తెలియదు సారు. నేను కంతనే చెప్పిన, పోలీసులు నమ్ముతలేరు.
0: అక్కడే వచ్చింది చిక్కు సైదులు. వాళ్ళ పేర్లు అడ్రస్లు విజిటర్స్ బుక్లో రాయించాలి కదా. పెద్ద ఆమెకు ఈ విషయం చెప్పాలి కదా నువ్వు. నాకైనా చెప్పాల్సింది కదా.
2: పిచ్చి తల్లి, అన్యాయంగా చచ్చిపోయింది కదా పాపం, అన్యాయంగా చచ్చిపోయింది.
1: అయినా ఆళ్ళే చంపినరని ఎట్లంటారయ్యా? కర్మ సారు, ఆమెకు అట్లా రాసిపెట్టింది, నాకు ఇట్లా రాసిపెట్టింది. ఊర్లో చేయలేండిపోయి అప్పులైనాయని బస్తీకి వచ్చిన. ఈ ప్లాట్లలో వాచ్మెన్ పనికి ఒప్పుకున్న చూడండి. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అయినా అదేంటి సారు, అందరినీ వదిలేసిర్రు, నా ఎరకబడినరు పోలీసులు. ఒళ్ళంతా పచ్చి పుండైపోయాయి. ఎవరు చంపినరు, ఎట్లా చంపినరు, ఏం పెట్టి చంపినరు, ఈ పోలీసులను పారేతు. నన్ను అడిగితే నేనేం చెప్తా? ఎవరో వచ్చిర్రని చెప్పి నా నెత్తికి తెచ్చుకున్నా. భగవంతుడా, తప్పుగా

0: భయపడుకు యాదమ్మా, నేను నీలాంటి ఓ స్త్రీని అంతే. మేమేమి నువ్వే పుష్పలత గారిని చంపావు అనడం లేదే, ఎందుకు అలా వణికిపోతున్నావు?
1: నీ కాలు ముక్త మేడం, నీ కాలు ముక్త. నవ్వేం తెలియదు, నన్ను వదిలేయి మేడం. పిల్లల తల్లిని అలాగమైపోతారు.
0: అరే నువ్వు రిలాక్స్డ్గా ఉండు యాదమ్మా. ఒకటి చెప్పు, నీకు ఆ పెద్ద

0: అంటే ఇష్టమేనా?
1: అయ్యమ్మ చాలా మంచిది.
0: మరి ఆ మనిషి అన్యాయంగా పోయింది కదా, ఇలా అర్ధాంతంగా పోయిన మనిషి ఏమవుతుంది?
1: ఏమో మేడం, చదువు లేని దాన్ని, నాకు ఇంకేం తెలియదు.
0: ఏ, మీ నల్గొండ జిల్లాలో రాంపల్లి ఊర్లో ఎవరికి దయ్యాల గురించి తెలీదా?
1: ఓ నాయనో, నా అమ్మ అయ్య ఊరు రాంపల్లని, నీకెట్టయ్యరిక మేడం.
0: నాకు ఇంకా కూడా తెలుసు, చెప్పనా? సైదులకి నువ్వు రెండో భార్యవి
1: మేడం.
0: అలాగే నీకు సైదులు రెండో భర్త. నీ మొదటి భర్త పురుగుల మందు తాగి చచ్చిపోతే నీ పిల్లలిద్దరినీ సాకుతానని మాటిచ్చి మొదటి భార్య ఎవరితోనో వెళ్లిపోయాక ఒంటరిగా మిగిలిన సైదులు మీ ఊరి పంచాయతీ సాక్షిగా నిన్ను కట్టుకున్నాడు. మీ ఇద్దరికీ పుట్టిన పిల్లవాడే నీ ప్రాణానికి ప్రాణమైన ప్రభాస్, అవునా?
1: వామో, నీకు దండం పెడతా తల్లే, నీకు దండం పెడతా. ఇన్ని తెలిసిన మేడమో, ఈ సావెనుక నేను లేనని నీకు తెలియదా?
0: ఖచ్చితంగా తెలుసు యాదమ్మా, కానీ పుష్పలత గారు దయ్యంగా మారిందనుకో నిన్ను వదిలిపెట్టదేమో అని ఆలోచిస్తున్నా. ఆమె ఆత్మ శాంతించాలి కదా. అనుమానితులు ఎవరైనా ఉంటే చెప్పు చాలు, మనం పట్టేద్దాం, అది సంగతి.
1: పుష్పలతమ్మ ఇంట్లోకి ఎవరిని రానిదమ్మా, నేను మా ఓడు సైదులు వెళ్తాం, అవసరం ఉంటేనే. అయ్యమ్మ కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు లొల్లైతుండే. ఆ కోడలమ్మ అత్తను బాగా తిడుతుండే. ఆ సారు వల్లకుండా కూసునేటోడు. ఇప్పుడు ఒవ్వులు దారి ఆల్దయ్యాక సిన్నమ్మగారు అస్సలు ఇడికొత్తలేరు. నెలకో పాలి అయ్యొచ్చి అయ్యి ఇయ్యి తెచ్చిచ్చి పోతుండు. గప్పుడు మళ్ళా పెద్దమ్మగారే, పుష్పలతమ్మగారు బాగా ఏడుతుంది, ఏందేందో అడుగుతుంది. తలుపులు వేసుకుంటారు కదా, ఏమినిపియ్యదు. ఆ సార్ కోపంగా వెళ్ళిపోతాడు గంతే.
0: అవునా యాదమ్మ, అన్నట్లు పుష్పలత గారికి ఒక మనవరాలుంది కదా, ఆ పిల్ల ఎప్పుడు ఇక్కడికి రాదా?
1: ఎందుకు రాదమ్మా, వస్తుంది. వాళ్ళమ్మ కోపం చేస్తుందని కాలేజీ టైంలో వస్తుంది. పెద్దమ్మకి సుత శిలకలాగా ఉంటుందిగా అమ్మా. బుజ్జి మనవరాలంటే చాలా ఇష్టం. ఆ బుజ్జి నాయనమ్మ కాడ కూసుని కబుర్లు చెప్పేటిది, తిండి తినేటిది. ఇగో ఈ అమ్మ సావక ముందు గప్పుడప్పుడు గా శనివారం నాడు ఎవడో పిల్లగాంతోని బండి మీద వచ్చినది. సానాసేపు ఆంతో మాట్లాడినాక నాయనమ్మ కడిగిపోయింది.
0: అది ఆ పిల్లవాడిని నువ్వు గుర్తుపట్టగలవా?
1: సూత్తే గుర్తుపడతానమ్మా, అయినా నాకేం తెలియదు తల్లి. పెద్దోళ్ళ బిడ్డలు, పెద్ద పెద్ద సోపతులు, నాకేమెరిక నన్ను పోనీ తల్లి. నా చిన్న కొడుకు నేను కనిపించకుంటే ఊరెగిరిపోయేటట్టు ఏడుతాడు. నీ కాలు ముక్త మేడం, నన్ను పోనీ మేడం, నన్ను పోనీ.
0: ఓకే, మంచిదాను యాదమ్మా, నువ్వు మళ్ళీ అవసరమైతే పిలుస్తాం.
1: అట్టగేనమ్మా.
0: రాలేదనుకో దయ్యం.
1: వామో మేడం, నీ కాలు ముక్త మేడం, ఎప్పుడు పిలిచినా వస్తా. ఇంట్లో నాకు సైదులకు ఏం సంబంధం లేదని మాత్రం నమ్ముండ్రి. ఇక పోత తల్లి. మేడము.
0: ఏంటి యాదమ్మా?
1: ఏమనుకోవద్దు మేడము, తమరికి ఇద్దామని తెచ్చిన యాద మరిసిన.
0: ఏంటది
1: గది? పుష్పలతమ్మ చచ్చిపోయిందని తెలిసే వరకు భయంతో బయటికి ఉరుక్కుంటా వస్తా అంటే కాళ్ళో ఏమో గుచ్చుకుందమ్మా. ఏందో అని చూస్తే ఇగో గీ బంగారం గొలుసు. పాడు మనసు, తెల్వకనే తీసిన, తెల్వకనే దాసిన. నా మగని కూడా చెప్పలే ఇంతవరకు. నీ కాలు ముక్త, గిది నాకొద్దు, దీన్ని ఎవరు చూస్తారో, నాకేమవుతుందోనని బుగులు. నన్ను తిండి తిన్నియలే, కొనుక్కు తీయనియట్లే.
0: ఇదొక్కటేనా యాదమ్మా, ఇంకా ఏమైనా?
1: లేదు తల్లి, లేదు. సత్య ప్రమాణకంగా ఇదొక్కటే దొరికిన తల్లి. నీ కాలు ముక్త, నాకేం తెలియదు.
0: దీన్ని పుష్పలత గారి మెల్లో ఎప్పుడైనా చూసావా?
1: ఆయమ్మ మెల్లో రెండొరసలు గొలుసు, దానెమ్మడు హనుమాన్ బొమ్మలు ఆకెట్టు ఉండేటిది. చేతులు రెండింటికి నాలుగు నాలుగు గాజులు ఉండేటి. చెవులకు తెల్లరాళ్ళ కమ్మలుండేటి. అయ్యి తప్ప నేనెప్పుడేమీ సోల్లే ఆ అమ్మకాడ.
0: సరే మంచిది, వెళ్ళు యాదమ్మా.
1: పోతా మేడము. మేడము ఒక ఇసియం మేడం, మా నాయన ఒగ్గు కథలు చెప్తాడు. అయ్యన్ని ఇంట్లో రాములోరు, సీతమ్మ, హరిశ్చంద్రుడు, చంద్రమతి ఆళ్లే ఉంటారు మేడం. మా అమ్మ నాకు చిన్నగున్నప్పుడు కళ్ళ మాటలు చెప్పినా, పరాయోళ్ళ సొమ్ము బొక్కినా, వచ్చే జన్మలో కుక్కలెక్క బుట్టి వాళ్ళిళ్ళ కాపలా కాస్తమే బిడ్డా, గాటికి ఆశపడొద్దు అనింది. మా కట్ట మాకు చాలు మేడం, ఒక్క పొద్దులుండైనా బతుకుతాం. తప్పుడు సెట్టలు

0: చెయ్యం తల్లి, నన్ను నమ్ము.
1: నమ్మాన్లే యాదమ్మా, వెళ్ళిరా.
0: గట్టనే మేడం, గట్టనే పోయొత్తా.
2: ఏంటండి, ఇంకా ఆ డల్నెస్ పోదా? కర్మకాండలు పూర్తయ్యాయి కదా, ఇప్పటికైనా మామూలు అవ్వండి. పోయిన వాళ్లతో మనము పోతామా ఏంటి?
3: పోయినా బాగుండేది.
2: ఏంటండి ఆ మాటలు? కాలం మూడింది, చక్కగా పోయిందావిడ, మనమేం చేయగలం?
3: కాలం మూడటం కాదు, కర్మ కాలిపోయింది. నేనేదో ఉద్ధరిస్తాననుకుని దగ్గరకు చేర్చుకుంది, చివరికి దిక్కులేని దానిలా చనిపోయింది. మన తప్పులకి అమ్మ బలైపోయింది సుమతి.
2: ఏంటి మీరనేది? మనదేం తప్పు? ఆవిడకి అలా రాసి పెట్టుంది, చచ్చిపోయిందంతే.
3: ఎంత నిర్దయగా మాట్లాడుతున్నావు సుమతి. ఇదే నీ తల్లిదండ్రులకి ఇలా అయితే నువ్వు ఇలాగే ఉంటావా?
2: కాస్త కంట్రోల్లో ఉండి మాట్లాడండి. మా అమ్మ నాన్నలకేం ఇలాంటి పరిస్థితి రాదు. నేనుండగా వాళ్ళకేం కానివ్వను, కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటాను. మరోసారి ఇంకెప్పుడైనా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇదిగో చెప్తున్నా, మర్యాద ఉండదు, జాగ్రత్త మీకు.
3: మర్యాద మర్యాద మననా తెలిసిన మనిషివే అయితే పెద్దవాడికి ఈ పరిస్థితి వచ్చేదా?
2: అంటే తప్పంతా నాదేనా మీ ఉద్దేశం? అంత ప్రేమ ఉన్నవారు నా కొంగు పుచ్చుకుని వెనకాల ఎందుకొచ్చారు? అయ్యో పాప అమ్మ అనుకుని అక్కడే ఉండలేకపోయారా?
3: నన్ను ఉండనిచ్చావా నువ్వు? నన్ను ఉండనిచ్చావా నువ్వు? నరకం చూపించావు. ఇప్పుడు పోలీసులకు సమాధానం చెప్పుకోలేక, ఫ్రెండ్స్ ముందు తల ఎత్తుకోలేక, కన్న తల్లికి కూడా జుగుప్స కలిగించేలాగా తయారైందే నా బతుకు.
2: మగాడు మగాడిలా మాట్లాడాలి, ఆడదానిలా ఏడుపేంటి?
3: అవును సుమతి, ఆడది మగాడిగా మారాక మగాడికి మిగిలేది ఆ ఏడుపే. ఎస్, తప్పు చేశాను. అమ్మని చెల్లి తమ్ముళ్ళని అన్యాయం చేశాను, పెంచుకున్న తల్లిని అన్యాయం చేశాను. అవును, నాకు ఈ శిక్ష పడాల్సిందే, అంతే.
2: ఇంకా వాళ్ళని అమ్మ చెల్లి తమ్ముడు అంటారేంటి? మీరా కొంపలో మనుషుల మధ్య ఉంటే మిమ్మల్ని కట్టుకునేదాన్నే కాదు. గంపెడు ఆస్తుందని, అంతా నాకే వస్తుందని, ఒక్కగానొక్క కూతురు సుఖపడుతుందని మీకిచ్చి చేశారు మా వాళ్ళు. ఆ ముసల్ది ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చచ్చింది. ఇప్పుడు పోలీసులు ఆ ఇంటిని కూడా సీల్ చేసి పారేశారు. మనమేదో ఆ ముసల్దాన్ని చంపినట్లు మన వెంటబడి నలిపేస్తున్నారు ఈ పోలీసులు. మా అమ్మ నాన్న ఎంత కుమిలిపోతున్నారో తెలుసా మీకు? మీ కర్మ కాదు ఇది, నా కర్మ. మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను ఏడవాలి.
3: ఏడుద్దాం, ఇప్పుడు మిగిలింది అదే మనకు. అమ్మ సారీ అమ్మ. అమ్మా నన్ను క్షమిస్తావా అమ్మా? అమ్మా
2: చిచ్చే, ఇంత వాజమ్మని నేనెక్కడ చూడలేదు.
3: అవును, నిజమే చెప్పావు సుమతి. తోబుట్టువులకు అండగా ఉండాల్సిన నేను వాళ్ళని విదిలించి పారేశాను. కాళ్ళ మీద పడి బతకనీరా నాయన అని బ్రతిమిలాడిన పెద్దమ్మని ఒంటరి చేశాను. పెళ్ళాం పిల్లలు తప్ప మరొకరు లేనట్టు నా జీవితం మొత్తం నీ చేతుల్లో పెట్టాను. తెలివిగా నన్ను మచ్చిక చేసుకున్న నీ తల్లిదండ్రుల అడుగులకు మడుగులొత్తాను. పున్నామ నరకాన్ని తప్పిస్తాననుకున్న పెంచిన తల్లికి బ్రతికుండగానే నరకాన్ని చూపించాను. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే.
4: హలో, మిస్టర్ శ్రవణ్ కుమార్?
3: ఎస్ సార్.
4: ఒకసారి పోలీస్ స్టేషన్కి వస్తారా?
3: ఓకే సార్, వస్తాను. అది ఒక అరగంటలో పోలీస్ స్టేషన్లో ఉంటాను సార్.
4: ఓకే.
5: హాయ్ ఇన్స్పెక్టర్ రవళి.
1: హాయ్ సార్. హ్యావ్ సమ్ కాఫీ సార్?
5: వై నాట్, కెన్ ఐ స్మోక్ టు?
1: వద్దు, నాకు పొగ పడదు.
5: ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది, ఏ పొజిషన్లో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే.
1: థ్యాంక్ యూ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. తాగండి, కాఫీ చల్లారిపోతుంది.
5: ఏం చేద్దాం మిస్ రవళి, కేసులో పురోగతి శూన్యం, ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు.
1: అదే ఆలోచిస్తున్నాను సార్. పుష్పలత గారి కేసు మిస్టరీగానే ఉంది, ఇంట్రాగేషన్ ఏది అందడం లేదు, మోటివ్ కూడా స్పష్టంగా లేదు. ఆవిడ శరీరం మీద నగలు తప్ప బీర్వాలో ఉన్న నగలు, ఖరీదైన చీరలు, వెండి సామాన్లు వగైరాలు ఏమీ పోలేదు. అసలు బీర్వా తెరవబడలేదు. ఇల్లు డాక్యుమెంట్స్ కూడా లాకర్లో భద్రంగా ఉన్నాయి.
5: ఎస్ రావళి, హతురాలి ఒంటి మీద ఆనవాళ్ళు చూస్తే ఆమెను చిత్రవధ చేసి చంపినట్లు అనిపిస్తోంది. పోస్ట్

0: డాక్టర్ రిపోర్ట్స్ అవే తెలియజేస్తున్నాయి. అగంతుకుడెవరో కాలింగ్ బెల్ నొక్కి ఆమె తలుపు తీయగానే హఠాత్తుగా ఆమెపై దాడి చేసినట్లు, వెల్లికిలా పడిపోయిన పుష్పలత గారిని సోఫా దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఆ తర్వాత ఆమె కంఠానికి తాడు కట్టి బాత్రూమ్ దాకా లాక్కు వెళ్ళినట్టు, అది చాలనట్టు బలమైన ఆయుధంతో ఆమె తల మీద కొట్టినట్లు తెలుస్తోంది. శవం పడి ఉన్న తీరును బట్టి ఆమె బాగా ప్రతిఘటించినట్టుగా ఉంది. క్లూస్ట్రీమ్ రిపోర్ట్స్లో ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా?
1: చాలా మైనర్ అండ్ నెగ్లిజబుల్ పాయింట్స్ సార్. స్పాట్ దగ్గరలో దొరికిన గొలుసుకున్న పులిగోరు లాకెట్, దాని వెనుక ఇంప్రెస్ చేయబడిన దాన్ని బట్టి గణపతి జ్యువెలరీస్ ప్రొద్దుటూరు అని ఉంది. హతురాలు రాయలసీమ వాసి కాదు. మనం అనుమానించే ఆమె కొడుకు కోడళ్ళు కూడా ఆ ప్రాంతానికి పరిచయస్తులు కాదు. వాచ్మెన్ దంపతులు తెలంగాణ వాస్తవ్యులు.
0: అవును, మనకి అనుమానం వచ్చిన పుష్పలత గారి మనవరాలి బాయ్ ఫ్రెండ్ కూడా లోకల్ వ్యక్తి. సారీ, బాయ్ ఫ్రెండ్ అనకూడదేమో, జస్ట్ క్లాస్మేట్ మాత్రమే అని కదా తెలియంది ఇన్వెస్టిగేషన్లో.
1: ఎస్ సార్. ఇకపోతే పుష్పలత గారి భర్త తాలూకు బంధువుల్లో ఈవిడ ఆస్తిని పొందాలనుకున్న వారిలో ఆమె మరిది ఆడపడుచులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ పదేళ్లలో ఎప్పుడూ వదిన గారిని, అదే పుష్పలత గారిని పలకరించిన రుజువులు లేవు. ఎప్పుడైతే ఈవిడ శ్రవణ్ణి దత్తత స్వీకారం చేశారో అప్పటినుంచే వారి మధ్య రాకపోకల్లేవు. వారి ఇళ్లలో జరిగే వివాహం లాంటి శుభకార్యాలకు ఈమెను పిలిచినా పుష్పలత గారి పెద్ద వయసు కారణంగా కొంత, శ్రవణ్ దంపతులు ఆమెను కట్టడి చేయడం వలన కొంత పూర్తిగా ఒంటరి జీవితమే గడుపుతోంది. కొన్ని నెలల క్రితం పుష్పలత గారికి చికెన్ గున్యా అతి తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ఆమె తిండికి మందులకి కూడా ఆమెకు అపార్ట్మెంట్స్లో వాళ్లే సాయం చేయడం, వాచ్మెన్ భార్య సపర్యలు చేయడం జరిగిందట. తల్లికి తెలియకుండా మనవరాలు కొద్దో గొప్పో నాయనమ్మను అటెండ్ అయిందంట. శ్రవణ్ తర్వాత అపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఖర్చైన సొమ్ముని వాచ్మెన్కి చెల్లించి థ్యాంక్స్తో సరిపెట్టాడట.
0: వెరీ గుడ్. రాను రాను భారతదేశం మొత్తం ఒక వృద్ధాలయంగా మారిపోతుంది. మనసుతో జీవించే మనుషులు మృగ్యమైపోతున్నారు. ఓకే రవళి, చెప్పు వాట్ నెక్స్ట్, ఏం చేద్దాం? లక్షల కేసుల్లాగే దీన్ని మూసేద్దామా?
1: సార్, సంహావ్ నాకెందుకో ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత అరైజ్ అయిన ఈ కేసుని సాల్వ్ చేయాలనుంది సార్. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. 6 నెలలు దాటేదాకా మనకు సమయం ఉంది కదా సార్ క్లోజ్ చేయడానికి.
0: ఓకే, ఆల్ ది బెస్ట్ రవళి.
1: థ్యాంక్ యూ సార్.

0: చీర్స్.
1: థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు.
2: అవును కుటుంబరావు గారు, మనం అందరం ఇప్పుడు రెండు రెండిళ్ళ వాళ్ళు అవుతున్నాం. ఒక్కొక్కరికి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్,
3: దాదాపు కోటిన్నర ఖరీదు చేసే ఆస్తి. ఈ సెంటర్లో అంత విలువ గల ఫ్లాట్స్ దొరకటం మన లక్.
1: ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టిన ఈ ఫ్లాట్స్ని మనం జస్ట్ 3.5 లక్షల్లో కొనుగోలు చేశాం. అప్పుడు అనుకోలేదు ఇంత డెవలప్మెంట్ వస్తుందని. వెరీ వెరీ హ్యాపీ. మరో పెగ్గు ఈ సమయంలో.
3: విత్ ప్లెజర్. నువ్వు కూడా ఇంకో పెగ్గు కొట్టు రాజారా.
2: మళ్ళీ ఇలాంటి సెలబ్రేషన్ మన గృహప్రవేశాల తర్వాతే. పొయ్యండి కాస్త. మీరు గ్లాసు పర్లేదు తీసుకోండి సార్.
3: చూడండి, మళ్ళీ చెప్పలేదు అనొద్దు. ఈ నెలాఖరికల్లా మనం ఇక్కడి నుంచి ఇదిగో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సరిగ్గా 7.5 ఏళ్లలో మనకి ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ సొంతం అవుతాయి. ఈ సమయంలో బిల్డర్ మనకి ఏంటన్నారా, 10,000 చొప్పున బాడుగు చెల్లిస్తాడు. లోపల అదేంటే ఇంటీరియర్స్ రిజిస్ట్రేషన్ వగర ఖర్చులు మనమే. దుడ్లు లేవు, మా వల్ల కాదు అని మాత్రం అనొద్దు.
1: అమ్మమ్మ ఎలా అంటామండి, ఇన్నాళ్ళకి ఈ విషయం ముడిపడింది. కాదు అనం, లేదు అనం, ఏది మరి కాస్త.
3: బట్
4: కుటుంబరావు
5: పోలీసులు, ఇదేంటి

0: సార్ రండి రండి సార్, కూర్చోండి సార్.
1: రాంగ్ టైంలో వచ్చినట్టున్నాం కదూ.
0: నో నో నో సార్. పాపం పుష్పలత గారు, అన్యాయంగా సార్. సార్ ఏమైనా తెలిసిందా సార్? ఎవరో తెలిసిందా? ఆ కేసు కోసమేనా మీరు వచ్చింది?
1: ఎస్, తెలియకుండా ఎలా ఉంటుందండి? చాలా చాలా క్లియర్గా ఈజీగా తేలిపోయింది.
0: ఈజీగా తేలిపోయిందా? ఎవరు సార్? వాచ్మెన్ గాడేనా?
2: అంతే సార్, పైసల కోసం ప్రాణాలు తీసే పాపులు సార్ వాళ్ళు.
1: రైట్ సైడ్, ప్రాణాలు పొట్టన పెట్టుకునే వాళ్ళు పాపులే, వారికి శిక్ష పడటమే ధర్మం.
0: లేడీ ఇన్స్పెక్టర్ గారు, అమ్మా ఇంత చీకట్లో మీరు కూడా?
3: డ్యూటీ ఈజ్ గాడ్ కదా, పోలీస్ అంటే అర్థం తెలుసా? పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్. రండి, ఇప్పుడు మీరు మాకు అతిథి.
0: నేనా అమ్మా? నన్నా? నన్నా మీరు అరెస్ట్ చేసేది?
3: ఎస్, పదండి
0: సార్. ఎక్కడ పొరపాటు జరిగింది సార్? ఇది అన్యాయం సార్. నేను హత్య చేస్తానా? నాకు అంత ధైర్యం ఉందా సార్? అవసరం కూడా లేదు సార్. చూడండి, పబ్లిక్ సర్వెంట్గా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయినా ఈ 10 ఏళ్ల నుంచి కృష్ణారామ అనుకుంటూ బతుకుతున్నాను సార్. నన్నా సార్ మీరు అరెస్ట్ చేసేది?
1: మిస్టర్ అవళి.
3: ఎస్ సార్.
1: కస్టడీలోకి తీసుకోండి. కుటుంబరావు గారు, ఎక్కువ నటించకండి, చూడడానికి అంత బాగోలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. జరగండి జరగండి. ఎవరైనా సంతకం చేయండి ఇందులో.
0: ఏమిటయ్యా, ఎవరు అడగరేమిటి? ఎందుకు అని ప్రశ్నించరేమిటి? మీకోసం నేను ఇంతగా శ్రమపడి ఈ ఫ్లాట్స్ స్థానంలో రాజమహల్ కట్టించబోతుంటే ఇలా చూస్తూ ఉంటుంటా? అడగండి, ఇది అన్యాయం అని అరవండి.
3: మాకు రుజువులు చూపించండి.
4: మాకు తెలియాలి, ఏ పాపం తెలియని పెద్ద మనిషి కుటుంబరావు గారు పిల్లా పాప గలవాడని ఇలా అన్యాయం చేస్తారా? మేము ఒప్పుకోం.
5: అవును, మేము ఒప్పుకోము. సార్ తోలుకొచ్చిన సార్ ఇళ్ళను.
6: సార్ మేము నిజంగా మాకేం తెలియదు సార్.
1: మీకు ఈ హత్యలో భాగం లేదు, కానీ హత్య జరిగిన నేపథ్యం మాత్రం మీ ఇరువురిదే.
3: న్యాయానికి ధర్మానికి మరింత స్వేచ్ఛ ఉండుంటే స్వార్థ మనస్తత్వానికి లోభత్వానికి తగిన శిక్ష పడవలసింది. అది మీకే. కనీస సానుభూతి, ఏ కాస్తైనా మానవత్వం ఉండుంటే ఈ హత్య జరిగేది కాదు. మీ అదృష్టం బాగుంది కనుకనే కల్ప్రిట్ ఇంత త్వరగా దొరికాడు. మీరు బయటపడ్డారు. కుటుంబరావు గారు.
7: మేడం.
3: మీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉన్నారా?
7: ఉన్నారు మేడం.
3: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
7: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు.

0: ఉన్నారా?
1: ఉన్నారు మేడం.
0: వీడ్కోలు చెప్పేయండి, వెళ్దాం.
1: అమ్మా ఇన్స్పెక్టర్ గారు, మీరెక్కడో పొరపడుతున్నారు. ఏ రకంగానూ నాకు ఈ హత్యతో సంబంధం లేదు, ప్రయోజనమూ లేదు. సొసైటీలో నాకున్న పరపతి మీకు ఇంకా తెలిసినట్లు లేదు.
2: ఇజ్ ఇట్ ఓకే మిస్టర్ కుటుంబరావు?
1: సార్.
2: మీ వాళ్ళందరూ వచ్చినట్టేనా?
1: సార్. ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నారు నన్ను? వారెంట్ ఉందా? నా ఒక్కగానొక్క కొడుకు ప్రవీణ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక్కసారి వాడికి కాల్ చేస్తాను. వాడు ఈ సిచ్యుయేషన్ని ఊహించడం కూడా ఊహించలేడు.
2: ఇజ్ ఇట్ నో వరీస్. తండ్రి కొడుకులిద్దరూ ఒకే బంధనంలో, సారీ, బందీలుగా బతకొచ్చు. పదండి.
3: సార్, నిజంగా మాకు అర్థం కావటం లేదు. ఇంతకీ మా అమ్మని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఏ మోటివ్?
0: అవన్నీ కోర్టులో తెలుస్తాయి. లెట్ అస్ స్టార్ట్.
4: మేడం, ప్రవీణ్ గురించి ఏదో అన్నారు, ఏమిటది?
1: ఇది చాలా అన్యాయం. ఎక్కడో బెంగళూరులో ఉన్న నా కుమారుడికి ఇందులో ఏ సంబంధం లేదు. వాడు వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పెద్ద కార్పొరేట్ కన్సర్న్. ఏ ఆధారంతో వాడిని నేరస్తుడు అంటున్నారు?
2: ముందా సెల్ఫోన్ అటీ కానిస్టేబుల్, దీన్ని జాగ్రత్త చేయి. చూడండి కుటుంబరావు, యూఆర్ అండర్ అరెస్ట్. మీరే కదా అడిగారు ప్రవీణ్కి ఈ కేసుతో ఏమిటి సంబంధం అని?
4: అవునండి.
2: వినండి, ప్రవీణ్కి ఈ హత్యకు ఉన్న సంబంధాన్ని తెలియజేసినవి ఈ రెండు: పులిగూరు గొలుసు, తర్వాత డెంచూరు, ముందు కట్టుడు పళ్ళు. చూడండి కుటుంబరావు, ఇవి ఎవరివో గుర్తుపట్టారా? నేను చెప్తాను. ఈ పులిగోరున్న బంగారు గొలుసు నీ ముద్దుల కొడుకు ప్రవీణ్కి మీ అత్తమామలు, అదే పొద్దుటూరులో ఉంటారే వాళ్ళు, అతని పసితనంలో చేయించింది. ఇక ఈ రెండు కట్టుడు పళ్ళు మీ వాడు ఆటల్లో కింద పడ్డప్పుడు మీరు కట్టించిన కట్టుడు పళ్ళు. పెద్దావిడిని చంపే ప్రక్రియలో ఆవిడ ఆత్మరక్షణ కోసం పెనుగులాడినప్పుడు ఆ స్పాట్లో కింద పడిపోయినాయి. హంతకుడు ఏదో ఒక ఆధారం వదలకుండా వెళ్ళడు. మిస్ రవళి.
0: ఎస్ సార్.
2: కంగ్రాచులేషన్స్ టు యూ, మంచి క్లూస్ ఇవి.
1: నో నో, అబద్ధం, ఇదంతా అబద్ధం. మా వాడికి ఈ కేసుతో ఏ సంబంధం లేదు. వాడు ఉండేది బెంగళూరు. ఆ ముసల్దాన్తో ఏ వైరమూ మాకు లేదు. ఫ్రెండ్స్, ఇదేదో పోలీసుల ఎత్తుగడ. మా అబ్బాయికి మాకు ఈ హత్యతో ఎలాంటి కనెక్షను లేదు లేదు లేదు.
3: నాకు మీరు చెప్పేదేమీ అర్థం కావడం లేదు.
2: కథ మొత్తం వినకుండా అడ్డం పడితే ఎలా సార్? వాడు కంచికి వెళ్ళాలంటే చాలా మంది ఇల్లు ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ కట్టి 30 సంవత్సరాలు దాటింది. మీ అందరికీ వీటి స్థానంలో ఇదే ప్రదేశంలో ఒక్కొక్కరికి 2 అపార్ట్మెంట్ కట్టిస్తానన్న ఈ బిల్డర్తో ఏకీభావం కలిగింది. పాత 16 ఫ్లాట్స్ స్థానంలో 50 ఫ్లాట్స్ కట్టిస్తానని అతను ఆఫర్ ఇచ్చాడు. మీ అందరి ఆశలపై అడ్డం మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రవణ్.
3: నో, నేనెప్పుడు కాదు అనలేదే.
2: కాదు అనడానికి కానీ అవును అనడానికి కానీ 203 ఫ్లాట్ మీ పేరు మీద లేదే. పుష్పలత గారికి తన ఫ్లాట్ను వదిలి ఎక్కడుండాలో తెలియలేదు. మీ శ్రీమతి ఆమెను ఫుట్పాత్ మీదకి పంపుతుందే తప్ప మీ వసారాలకు కూడా రానియదు.
5: సార్, మీరు నాపై పర్సనల్ రిమార్క్స్ చేస్తున్నారు.
0: ప్రాపర్టీ కోసం జరిగిన ఈ క్లాష్లో జరిగింది. ఇంప్రాపర్ కాబట్టే ఇంత విషాదం జరిగింది.
2: లెట్ మీ కన్క్లూడ్. అసోసియేషన్ జరిపే మీటింగ్స్లో మీరు ఎప్పుడూ పాల్గొనలేదు. వాళ్ళు పంపిన సమాచారాన్ని మీ నుండి సమాధానం లేదు. కారణం, సమాధానం మీ వద్ద లేదు గనక. అందుకే మిస్టర్ కుటుంబరావు ద ప్రెసిడెంట్ ఆఫ్ అపరూప అపార్ట్మెంట్స్ తనంతట తానుగా క్లీనర్ సర్టిఫికెట్ ఇచ్చుకోదలిచాడు. పెద్దావిడిని మట్టు పెట్టడమే పరిష్కారం అన్న దురాలోచనతో తన కొడుకును సంప్రదించాడు. 27వ తేదీ రాత్రి పుష్పలత గారి చావుకి ముహూర్తం పెట్టాడు. కుటుంబరావు కొడుకు ప్రవీణు తనతో పాటు 10 దాకా చదివి ఆ తర్వాత చదువు మానేసి చిన్నా చితగా పనులు చేసుకుని బతికే వేణుగోపాల్తో కలిసి అతి క్రూరంగా చంపాడు. అయితే ఆ స్నేహితులిద్దరి మధ్య అప్పుడే డీల్ చెడిపోయింది. ప్రవీణ్ ఇస్తానన్న దానికన్నా మరింత ఎక్కువ కావాలని అడిగిన వేణుగోపాల్ అభ్యర్థనని ప్రవీణ్ ఒప్పుకోలేదు. ఘర్షణలో ఊడిపోయిన పళ్ళను కట్టించుకునేందుకు మరో 2 రోజులు ప్రవీణ్ ఇదే నగరంలో ఉండాల్సి వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 203కి వెళ్ళి వెతుక్కోవడానికి అతనికి ధైర్యం చాలేదు. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండిపోయిన ప్రవీణ్ పళ్ళు కట్టించుకునేందుకు డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఆ మర్నాడు పళ్ళను అమ్ముచుకోవడం జరిగింది. ఆ 2 రోజుల్లో దిక్కులేని చావుకు గురైన పుష్పలత గారి శవం కుళ్ళిపోయింది. ప్రవీణ్ తప్పుకున్నాడు.

0: సుబ్బరావు గారు ఆ ఫ్లాట్లోకి అడుగు కూడా పెట్టకుండా అమాయకుళ్ళగా నటించాడు. ఇది సంగతి
1: సార్. ఇది అబద్ధం సార్. నా కుటుంబానికి ఇందులో ఏమాత్రమూ సంబంధం లేదు. నమ్మండి సార్, నన్ను నమ్మండి.
0: గుడ్ పర్ఫార్మెన్స్ కుటుంబరావు గారు. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందో చెప్పనివ్వండి. ప్రవీణ్కి హత్యాకాండలో సాయం చేసిన వేణుగోపాల్ టెలిఫోన్ కాల్స్కి ప్రవీణ్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ కసితో ఆకాశరామన్నగా మారి ఇన్ఫర్మేషన్ అందించాడు. ఆకాశరామన్న ఆనుపోను తెలుసుకోవడం మా పోలీస్ డిపార్ట్మెంట్కి డిలీ చేసిన తేలిక. సో కుటుంబరావు గారు, అనుకో మీ 70 సంవత్సరాల జీవితంలో ఇలాంటి ఉత్కంఠభరిత సన్నివేశం చూసి ఉన్నారనుకోను.
2: అమ్మా, ఇన్స్పెక్టర్ అమ్మా, దండాలు తల్లి, కూటికి గూటికి గుడ్డకి నోచుకొని బక్కోళ్ళం, చదువు రానోళ్ళం, ఈ సావు మా సావు కొత్తదని భయపడినాం. మమ్మల్ని అన్యాయం కాకుండా కాసినావు తల్లి, నీ కాలు మొక్తమయమ్మా.
3: చదువుకున్న వాళ్ళకి సంస్కారం రావాలి, కానీ నేటి పరిస్థితి చదువు కొందరిలో స్వార్థాన్ని, మోసాన్ని, డబ్బు కోసం గడ్డి తినే నీచత్వాన్ని నేర్పుతోంది. చదువుకోకపోవడమే మీరు చేసిన మంచి పని యాదమ్మా. నిజానికి మిమ్మల్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేశాడు ఈయన. సైదుల దగ్గరికి మనుషుల్ని పంపి మీ మీద అనుమానం కలిగేలా చేశాడు. అందుకే సైదుల్ని హంతకుడిగా కాకపోయినా అనుమానితుడిగా విచారించవలసి వచ్చింది. వీఆర్ సారీ. ఓకే సార్, లెటస్ మూవ్. మా పేరెంట్స్ కంగారు పడతారు.
0: మొత్తానికి ఏ పొజిషన్లో ఉన్నా ఆడపిల్ల ఆడపిల్ల అనిపించవరావళి.
3: ఎస్ సార్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్.

0: మీరింతవరకు ఎవ్వరిది పాపం నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి ముళ్లపూడి రాజేశ్వరి, శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శ్రీ కె మురళీకృష్ణారెడ్డి, కుమారి ఎంబి హిమచంద్రిక, శ్రీ కేతోజు భానుప్రకాష్, శ్రీమతి సాయిలక్ష్మి చాగంటి. రచన శ్రీమతి నందిరాజు పద్మలతా జయరాం. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: बख्त खां, आलीजहां ने बियाबानों पहाड़ों में भटकने के बजाय फिरंगी की हुकूमत कबूल फरमाई है. इनकी जानो माल और इज्जत की जिम्मेदारी मैंने ली है.
2: मक्कार गद्दार फरेबी इलाही बख्श, तुम यहां तक गिरोगे मैंने सोचा भी ना था.
1: बख्त खां, जबान को लगाम दो.
2: तलवार म्यान में रहने दो, वक्त इजाजत नहीं दे रहा है, वरना इसके पानी से तारुफ करा देता. आलीजा, लम्हा भर भी यहां ठहरना हमें नुकसान पहुंचा सकता है.
3: बख्त खां, हम बहुत थक गए हैं, टूट चुके हैं. हमारे अज्जा ने फिरंगी का लोहा मान लिया है. एक अकेला बख्त खां और ये जईफ बादशाह जफर.
2: सरकार, देर न फरमाए, तशरीफ ले चले.
1: बख्त खां, बादशाह तनहा नहीं है, अहलो आयाल के बारे में भी सोचना हमारा फर्ज है.
2: मेरे सरकार, एक एक लम्हा कीमती है.
3: बख्त खां, हमें मलिका आलिया और अपने फर्जंदगान से मशवरा कर लेने दो.
2: सरकार, क्या ये आखिरी फैसला है?
1: बख्त खां, तुम सिर्फ एक सिपहसालार हो, हदें तोड़ने की कोशिश ना करो.
2: आप खामोश हैं आलीजा. इलाही बख्श, तुम जीत गए. तारीख का मौर्रिख लिखेगा सल्तनत मुगलिया के आखिरी ताजदार की हार फरेबी मक्का रिश्तेदार के हाथों हुई है. तो आस्तीन का सांप निकला, इलाही बख्श, थूकता हूं तुझ पर. मैं जमुना में नाव पर आलीजा आपकी राह देख रहा हूं.

0: ये है विविध भारती,
1: उजाले उनकी यादों की। उजाले

0: నిజగమధని
1: సగమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ గదని ధని గదని ధని

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్జ్పై చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం. చిత్రసీమ తెలుగు చిత్ర గీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట చిన్నారి స్నేహం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, లలితా సాగరి ఆలపించిన జాలాది గీతం, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ది చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ ఆలపించిన ఈ పాట. పాట రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మనో ఆలపించిన ఈ పాట. పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట. పాట రచన శ్రీమణి, సంగీతం గోపీ సుందర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నీ స్నేహం. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్, రాజేష్ ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

రౌడీ అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట రచన భువనచంద్ర, సంగీతం బప్పి లహరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై శ్రోతలు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కొత్తగా చిత్రం కోసం

కార్యక్రమంలో ఇప్పుడు విందాం పరదేశి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన ఈ పాట, పాట రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

మాస్ జాతర. ఈ చిత్రం కోసం భీమ్ సిసిరోలియో, రోహిణి సోరాట్ ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర్ యాదవ్, సంగీతం భీమ్ సిసిరోలియో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం FM 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రైట్ రైట్ చిత్రం కోసం. హైమత్ ఆలపించిన ఈ పాట రచన శ్రీమణి, సంగీతం జేబీ.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఒకే ఒక్కడు చిత్రం కోసం శంకర్ మహాదేవన్, కవిత కృష్ణమూర్తి ఆలపించిన ఈ పాట. పాట రచన శివ గణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర, సమీర ఆలపించిన ఈ పాట. పాట రచన భాస్కర్ భట్ల, సంగీతం మిక్కీ జే మేయర్.

శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం.

శ్రోతలు, మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ముందుగా ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత

0: కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటకాభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్వాటర్తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మనం పైకి ఎత్తిపోసుకునే అవకాశం, కింద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. అందరం డిమాండ్ చేసిన అన్నాడు కన్నపల్లి పంప్ హౌస్ నీటిని తరలిపి చేసే అవకాశాన్ని చూపెట్టడానికి పర్యటన చేపట్టి ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు.

0: భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్దలతో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు వివిజీ రామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషా ముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి. ఈనాటి యువవాణి కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించే రూపకం వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:45 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:15 స్పాట్లైట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రాత్రి 10:00 to 11:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఉదయం 5:55 వందే మాతరం ప్రసారమవుతుంది. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 6:55 ప్రసార విశేషాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఉదయం 9:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఉదయం 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార విశేషాలు. 6:25 సమాచార దర్శిని. 8:00 చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:15 పార్లమెంట్ రివ్యూ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 10:00 పార్లమెంట్ సమావేశాలపై కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా, నడుగులో కామరా,
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
7: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
8: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
9: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
10: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ

0: ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: పిఎం జై, అబ్ గరీబో కి జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: సమాచార దర్శిని విన్నారు.

0: ఈనాటి యువవాణి కార్యక్రమంలో స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించే రూపకం వింటారు. కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించే రూపకం. ఇప్పుడు విందాం.

అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను, ఆనందాన్ని ధ్వనింపచేసే మరో బంధం స్నేహబంధం. స్నేహబంధంలో పీకల్లోతు కూరుకుపోయి దాన్ని ఆస్వాదించేవారికి మండుటెండల్లో చల్లని ఐస్ క్రీమ్ తింటున్నట్టు, చల్లని చలిలో వెచ్చని కాఫీ తాగినట్టు అనుభూతినిస్తుంది ఆ భావన. స్నేహానికి ఎంతమంది ఎన్ని రకాలుగా నిర్వచనమిచ్చినా ప్రతిదీ సరిగ్గా సరిపోతుంది. అసలు స్నేహం అంటేనే అనిర్వచనీయమైన సున్నితమైన భావన. స్నేహ మాధుర్యాన్ని పంచుకునే మిత్రులకే స్నేహంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. చిన్ననాడు కాగితం పడవలతో మొదలైన స్నేహం బాల్య, కౌమార, యౌవన, వృద్ధాప్య దశ వరకు ఎందాక పయనించిన మనతో పాటు ఉండి అనేక తీపి జ్ఞాపకాలను పంచుతుంది ఈ స్నేహం అనే భావన. చిన్నప్పుడు మొదటిసారి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళను అని మారం చేసే పిల్లవాడు వారం రోజుల తర్వాత హుషారుగా స్కూల్కు వెళ్తూ ఉంటాడు. ఈ మార్పు కేవలం స్కూల్ వల్లనో, స్కూలు వాతావరణం వల్లనో, టీచర్ల వల్లనో వచ్చింది కాదు. అంతకుముందు ఇంట్లో అమ్మ నాన్నలతో గడిపిన పిల్లవాడు మొదటిసారిగా స్కూల్కెళ్ళి తన బాహ్య ప్రపంచాన్ని తన చుట్టూ ఉన్న స్నేహితులతో పంచుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతాడో అప్పుడే స్నేహం అనే భావన కలిగి ఆ భావనతోనే పిల్లవాడు హుషారుగా స్నేహితులను కలుసుకోవడానికి మారాం చేయకుండా స్కూల్కు వెళ్తుంటాడు. కల్మషం ఎరుగని పసి మనసుల్లో అప్పుడే వికసిస్తుంది స్నేహం అనే అలౌకికానందం. ఆ ఆనందమే అతన్ని రోజూ స్కూల్కి వెళ్లేలా చేస్తుంది. ఇక వారు తిరిగి ఇంటికి వచ్చాక ఎక్కువగా చెప్పేది వాళ్ల చుట్టూ ఉన్న స్నేహితుల గురించే. కులం, మతం, ఆడ, మగ, ధనిక, పేద అనే ఏ తేడా లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ వయసులో పొందే స్నేహ మాధుర్యం పుట్టతేనెలా కమ్మగా ఉంటుంది. చిన్ననాటి నుండి వారితో పాటే స్నేహబంధం పెరిగి పెద్దదై విడిపోయే చివరి దశలో ఎన్నో అనుభవాలను, అనుభూతులను మిగులుస్తుంది. స్కూలు దశ నుండి కాలేజీ దశ వరకు స్నేహితుల సంఖ్య పెరగడంతో వారిలో వారికి చిన్న చిన్న గిల్లిగజ్జాలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, ఓదార్పులు, తుళ్ళింతలు, కేరింతలు వాటితో అలా అలా కాలం గడిచిపోతుంది. ఆ దశలో వారికి స్నేహానికి మించింది మరొకటి లేదు అనిపిస్తుంది.

యవ్వన దశలో స్నేహం అనేది చాలా కీలకం, ఇంకా చెప్పాలంటే చాలా సున్నితమైన అంశం. యవ్వనంలో ఉన్నప్పుడు ఒక దశలో ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే స్నేహితులే ఇష్టమయ్యే స్థితికి చేరుకుంటారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనలో గమనించలేని, గుర్తించలేని సృజనాత్మకతను, నైపుణ్యాలను, లోటుపాట్లను, బలాలను, బలహీనతలను చుట్టూ ఉన్న స్నేహితులే గుర్తిస్తూ ఉంటారు. వాటికి తగ్గట్టు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కాబట్టి సాంకేతిక విప్లవం వల్ల ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో స్నేహితుల మధ్య ఎడబాటును కొంచెం తగ్గిస్తున్నాయి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికలు. వీటి పుణ్యమా అని దూరమైన మిత్రులందరినీ మన అరచేతిలో

0: చూసుకోగలుగుతున్నాం. ఫేస్బుక్, వాట్సప్ వంటివి కేవలం యువ మంత్రమే కాదు, అన్ని వయసుల వారికి వారి మంచి చెడులను స్నేహితులతో పంచుకోవడానికి వేదికలయ్యాయి. నేడు సాంకేతిక విప్లవంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చోటు చేసుకున్న పెను మార్పుల కారణంగా స్నేహితుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఇక ఫేస్బుక్ రాకతో ప్రపంచవ్యాప్తంగా స్నేహం తీరు తెన్నెలే మారిపోయాయి అని చెప్పవచ్చు. గతంలో ఒక వ్యక్తికి సగటున 70 మంది మిత్రులు ఉండే అవకాశం ఉంది, కానీ ఇప్పుడు ఫేస్బుక్ రాకతో ఒక్కొక్కరి ఫ్రెండ్ లిస్టులో మిత్రుల సంఖ్య 200కు మించి ఉంటున్నాయి. మరింత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి అయితే ఫ్రెండ్ లిస్టులో 1000 సంఖ్యలో స్నేహితులుంటారు, కానీ అంతమందిలో నిజమైన మిత్రులు ఎవరో తెలుసుకోవడము కష్టమే. కానీ ఇందుకు విరుద్ధంగా ఫేస్బుక్లో కొద్ది మంది నాణ్యమైన మిత్రులను మాత్రమే కలిగి ఉన్న వారు కూడా ఉన్నారు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక అనుసంధాన వేదికల్లో యువత చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఏ వాట్సాప్ గ్రూప్లో చూసినా, ఏ వాట్సాప్ చాట్ చూసినా, ఎవరి వాట్సాప్ స్టేటస్ చూసినా, ఎవరి ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసినా స్నేహితులతో స్నేహితుల దినోత్సవానికి సంబంధించిన మెసేజ్లు, గ్రాఫిక్లు, ఫోటోలు స్నేహ బృందాల ఫోటోలతో నిండిపోయాయి. మిత్రులందరూ వాట్సాప్లో ఒక బృందంగా ఏర్పడి చిన్ననాటి విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ మురిసిపోతే ఇంకొందరు ప్రత్యక్షంగా ఒకరిని ఒకరు కలుసుకొని స్నేహితుల దినోత్సవాన్ని మర్చిపోలేని రోజుగా మలుచుకుంటున్నారు. మరి అలాగే కాకతీయ యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు మొన్నటి ఫ్రెండ్షిప్ డేను ఎలా జరుపుకున్నారో మనకు తెలియజేస్తున్నారు.
1: నా పేరు ఎం శ్రీను. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో జిఆర్ఐలో పిహెచ్డి చేస్తున్నాను. స్నేహితుల దినోత్సవం అనేది అన్ని పండుగల కంటే చాలా గొప్పది. ఎందుకంటే ఈ జగంలో చాలా పండుగలు జరుపుకుంటారు, చాలా పండుగలు ఉంటాయి, కానీ అవి ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినవి. కానీ ఏ కులం, ఏ మతం, ఏ లింగ భేదం లేకుండా జరుపుకునేదే ఒక స్నేహితుల దినోత్సవం అని మనం గర్వంగా చెప్పొచ్చు. ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి యుఎన్ఓ గత 6 సంవత్సరాల క్రితం జూలై 30 జరుపుకోవాలని ప్రకటించింది. కానీ మనం పాత విధానాన్ని అనుసరిస్తున్నాము. ఐక్యరాజ్యసమితి స్నేహితుల దినోత్సవం బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కార్టూన్ పాత్ర విన్నీ ది పూని ఐరాస ప్రకటించింది. స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ పైన చాలా దేశాల్లో ప్రజలకు అనేక నమ్మకాలున్నాయి. కానీ నాకు అది మన స్నేహితుల జీవితంలో మంచి మార్పు రావాలని కోరుకుంటూ ఇవ్వాలి. అదేవిధంగా మన స్నేహితులలో మంచి చెడుని వివరించగలగాలి, తన మార్పుకు మనం తోడుగా నిలవాలనేదే నా కోరిక. ఈ స్నేహితుల దినోత్సవం నాడు చేతికి కట్టుకునే ఫ్రెండ్షిప్ బ్యాండ్ సంప్రదాయం చైనా నుంచి మొదలైంది అని చెబుతారు. మా యొక్క స్నేహంలో మంచి మార్పు, మంచి స్నేహం బలపడడం కోసం మేమంతా కలిసి కాకతీయ విశ్వవిద్యాలయం నందు కలుసుకున్నాము. అలాగే అందరము వనమాసంలాగా వెళ్ళి భోజనం అందరం కలిసి తయారు చేసుకున్నాము. చాలా సంతోషంగా అందరి సుఖదుఖాలను పంచుకున్నాము. ఇప్పుడు ఉన్న ఈ యొక్క యవ్వన జీవితంలో ఎలా ఎదగాలి అని చర్చించుకున్నాము. ఈ విధంగా మా యొక్క స్నేహితుల దినోత్సవం చాలా అందకరంగా సాగింది. ఆట పాటల్లోనే కాదు, జీవితపు ఆటు పోటుల్లోనూ తోడుండేదే నిజమైన స్నేహం.
2: నా పేరు కే సైదులు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం 1st వచ్చిందంటే చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరిలో మొదలయ్యే ఉత్సవమే స్నేహితుల దినోత్సవం. ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి గల కారణం, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం దెబ్బతినడంతో తిరిగి అందరి మధ్య స్నేహభావాన్ని పెంచే ఉద్దేశంతో 1930 ఈ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అమెరికా నిర్ణయించింది. కాబట్టి ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాలు అన్ని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరం జరిగిన స్నేహితుల దినోత్సవంలో మా బాల్యమిత్రులతో కలిసి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన లక్నవరం, రామప్ప, వాజేడు జలపాతానికి వెళ్ళి అక్కడ ఈ యొక్క స్నేహితుల దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకున్నాము. మా యొక్క స్నేహం బాల్యం నుండి ఉన్నత చదువులైన పిహెచ్డి వరకు కొనసాగుతూనే ఉన్నది. ఇలాంటి మంచి మిత్రులు నాకు దొరకడం వలన నేను ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకుంటున్నాను. ఇలానే మా యొక్క స్నేహం కలకాలం పెరిగి తుదిశ్వాస విడిచే వరకు కొనసాగుతుంది. ఒక మంచి పుస్తకం 100 స్నేహితులతో సమానం. అదే ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం అని అబ్దుల్ కలాం గారు చెప్పిన మంచి మాట.
0: విన్నారుగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు స్నేహితుల దినోత్సవాన్ని ఎంత సంబరంగా జరుపుకున్నారో.

ఒక వ్యక్తి గుణగణాలను అతను పెంచుకున్న స్నేహాన్ని బట్టి, స్నేహ సముదాయాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నీ స్నేహితులెవరో చెప్తే నువ్వెలాంటి వాడివో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. నిజమే, మన స్నేహితుని ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడు అయితే మనలోనూ ఎన్నో కొన్ని

0: అతను పెంచుకున్న స్నేహాన్ని బట్టి, స్నేహ సముదాయాన్ని బట్టి నిర్ణయించవచ్చు. నీ స్నేహితులెవరో చెప్తే నువ్వెలాంటి వాడివో చెప్పడం పెద్ద కష్టం కాదంటారు పెద్దలు. నిజమే, మన స్నేహితుని ఆలోచనలే మన ఆలోచనలు, వారి అలవాట్లే మన అలవాట్లు, వారి వ్యక్తిత్వమే మన వ్యక్తిత్వం. మన స్నేహితుడు మంచి నాయకుడు అయితే మనలోనూ ఎన్నో కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కష్ట సమయంలో కలత చెందిన మనసుకు శాంతి కలిగించే దివ్యౌషధం స్నేహం. అవసరమైనప్పుడు సహకరించడానికి, కష్టాల్లో ఆదుకోవడానికి ఆప్తమిత్రులు ఉన్నారనే భావన మన కష్టాల్లో బాధను తగ్గిస్తుంది, సుఖశాంతులకు దోహదం చేస్తుంది. అందుకే స్నేహితుల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దానికంటే ముందు మనమే ఒక మంచి మిత్రునిగా మారిపోవాలి. అందుకోసం సహనం, అబద్ధాలు చెప్పకపోవడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. సహనం లేకపోతే స్నేహబంధం ఎక్కువ కాలం నిలబడదు. స్నేహితుల మధ్య ఆ బంధం కలకాలం ఉండాలంటే అబద్ధాలు చెప్పకపోవడం ఉత్తమం. స్నేహితుల్లోని మంచిని ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. పరస్పర సహకారంతో సాధించలేని విజయం ఉండదు. మన స్నేహితుల శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను చూసి అసూయ పడకూడదు. స్నేహితుని గుణగణాలను పొగడటం ఉత్తమ స్నేహితుని లక్షణం. స్నేహబంధాన్ని కలకాలం నిలబెట్టుకోవాలంటే నిస్వార్థం, త్యాగం, అసత్యం మాట్లాడకుండా ఉండటం అవసరం. ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు అబ్బాయిల మధ్య, లేక ఇద్దరు అమ్మాయిల మధ్య, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్య ఉండొచ్చు, లేదా ఒక స్నేహ బృందంలో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండొచ్చు. ఈ స్నేహ బంధాలన్నింటిలో చాలామంది చర్చించుకునేది అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం. అబ్బాయి అమ్మాయి మధ్య కల్మషం లేని స్నేహమే ఉన్నా సమాజంలో కొందరు దాన్ని ప్రేమగా చిత్రీకరిస్తూ ఉంటారు. నిజానికి పరిపక్వత కలిగిన అమ్మాయి అబ్బాయిల మధ్యే నిజమైన స్నేహం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు, కొందరు అధ్యయనకర్తలు చెప్తున్నారు. అబ్బాయి అమ్మాయిల మధ్య ఆకర్షణ సహజం కాబట్టి ఆ ఆకర్షణకు, స్నేహానికి, ప్రేమకు మధ్య ఉన్న పలుచటి పొరలను ఎరిగి ప్రవర్తిస్తే అబ్బాయి అమ్మాయిల స్నేహం అర్థవంతంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహం స్నేహంగా మాత్రమే నిలిచి ఉండే అవకాశం తక్కువగా ఉంటుందని, ఏదో ఒక సందర్భంలో స్నేహానికి అతీతమైన ఆకర్షణకు లోనవుతూ ఉంటారు అని ఒక యూనివర్సిటీకి చెందిన అధ్యయనకర్తలు వెల్లడించారు. చాలా మంది ఆడామొగ స్నేహితులను పరిశీలించాకే దీన్ని వెల్లడించారు. అబ్బాయి అమ్మాయి మధ్య ఒక స్నేహభావం ఉంటే చుట్టూ ఉన్న సమాజమే వారికి లేనిపోని ఆలోచనలను పుట్టిస్తాయని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సమాజంలో ఆడ మగ మధ్య స్నేహాన్ని తప్పుగా చూడకుండా ఉండాలని అంటుంది బీఎస్సీ విద్యార్థిని భాగ్యశ్రీ.
1: హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాగ్యశ్రీ. నేను బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అమ్మాయిల అబ్బాయిల స్నేహం అనేది ఈ కాలంలో చాలా తక్కువగా కనబడుతుంది, కానీ ఉన్న కొద్దిలోనైనా ఆ స్నేహబంధం జీవితకాలం వరకు ఉంటుంది. ఈ కొద్ది మందిలో నేను ఉన్నాననేది నా గట్టి నమ్మకం. ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య స్నేహం బలపరచడానికి గల కారణం మనం చూసే చూపు, మన వ్యవహార శైలి, అంటే మనం వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అలాగే దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటాము, అంటే మన ఆలోచన విధానంలో మార్పు రాకుండా ఉంటే ఆ బంధం బలపడుతుంది, లేదంటే మన ఆలోచన విధానంలో మార్పు ఉంటే అది అడమగ స్నేహం కాదండో, ప్రేమగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఉండాలి, అప్పుడే స్నేహబంధానికి విలువ ఉంటుంది. ఎలా అంటే, మనం అబ్బాయిలతో స్నేహం చేసేటప్పుడు మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్నవాళ్ళు దాన్ని తప్పుడు కోణంతో చూడకూడదు. అలా చూడకుండా స్నేహపూర్వక వ్యవహార శైలి ఉంటే ఆ స్నేహబంధం ఎల్లప్పుడూ కొనసాగుతుంది. నా జీవితంలో కొంతమంది ఇలాగే స్నేహంగా ఉంటూ ప్రేమ వ్యవహారాలు చెప్పేవారు, కానీ నేను వాటిని ఖండించాను. మొన్న జరిగిన స్నేహితుల దినోత్సవం నాడు నా చిన్ననాటి స్నేహితులం అందరం కలిసి జరుపుకున్నాం. చాలా సంతోషంగా నా చిన్ననాటి జ్ఞాపకాలు, అనుభవాలు అన్నీ పంచుకున్నాం. మా స్నేహం ఎల్లప్పుడూ ఇలా జీవితకాలం ఉండాలని ప్రతిజ్ఞ కూడా చేశాము. ఈ విధంగా మా యొక్క ఫ్రెండ్షిప్ డే జరిగింది. మనం లైఫ్లో జరిగే ప్రతి విషయం బంధువులతో, ఇంట్లో వాళ్ళతో పంచుకుంటామో లేదో తెలియదు, కానీ అదే ఒక ఫ్రెండ్ ఉంటే మాత్రం అన్ని షేర్ చేసుకుంటాం కదండి. అలాంటి ఫ్రెండ్స్ నాకున్నందుకు నేను చాలా హ్యాపీ. పేద ధనిక చూడనిది, కులమత భేదం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్క.

0: సుదీర్ఘకాలం సంతోషంగా జీవించడానికి స్నేహితుల సహచర్యం చాలా కీలకం. నిత్యం స్నేహితుల సమక్షంలో గడిపిన వారికి, బాధ అయినా సంతోషమైనా ప్రతి విషయాన్ని ఇతరులతో పంచుకునే వాళ్ళకి ఒత్తిడికి దారితీసే హార్మోన్లు అదుపులో ఉంటాయి. ఆత్మహత్యకు దారితీసే ఒంటరితనాన్ని జయించాలంటే స్నేహితులే కీలకం. కానీ మంచి స్నేహితులను సంపాదించుకోవడం అంత సులభం కాదు. పరిచయస్తులు సులభంగానే దొరుకుతారు, కానీ నిజమైన స్నేహం సంపాదించుకోవాలంటే కొంత సమయం పడుతుంది. కాస్త ప్రయాస పడితే గానీ నిజమైన స్నేహాలు నెలకొనలేవు. స్నేహాలు పరీక్షను ఎదుర్కోవలసి రావచ్చు. ఆ పరీక్షలకు తట్టుకొని నిలబడే స్నేహాలు ఇంకా పటిష్టమవుతాయి. నిజమైన స్నేహం కష్టం వచ్చినప్పుడు పక్కబలంగా నిలుస్తుంది. ఎండ కాస్తున్నంతసేపు మనకు తన గొడుగునిచ్చి, వాన కురవడం మొదలవగానే దాన్ని లాగేసుకునే వ్యక్తిని అవసరానికి ఆదుకోని మిత్రుడంటారు. అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది. కొందరు వేరువేరు ఉద్దేశాలతో స్నేహం చేస్తూ ఉంటారు. కొందరికి సంతోషంగా ఉండడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం, మరికొందరికి తమ అవసరం తీర్చుకోవడానికి స్నేహం చేయడం అంటే ఇష్టం. మరి అలాంటి కృత్రిమ స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంకా స్నేహం గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు యువ కవి ఎస్ బాబు.
1: స్నేహం అంటే రెండు దేహాలలో ఉండే ఒకే ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించాలంటే దానికి తైలం కావాలి. ఏదైనా మిషనరీ వస్తువు పనిచేయాలంటే విద్యుత్ కావాలి. కానీ స్నేహానికి మాత్రం ఏదీ అవసరం ఉండదు. ఒక మంచి మిత్రుడు కనుక ఉంటే మందులు అవసరం ఉండదు అంటారు. అంటే స్నేహితులకు ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో అర్థమవుతుంది. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు చాలా అందంగా కనబడుతుంది, అది కొన్ని రోజులకు చెడిపోయి కళాహీనంగా దర్శనమిస్తుంది. కానీ స్నేహం మాత్రం మొదట మామూలుగా ఉంటుంది, పాతపడే కొద్దీ బాగుంటుంది. ఈ కాలమంతా సాంకేతిక రంగములో ముందున్నప్పటికీ, మనిషి ప్రయాణం అంతరిక్షాన్ని అంటుతున్నప్పటికీ, ఓ అందమైన సాయంత్రం కలిసి కలని కన్నీళ్ళని పంచుకునే మిత్రుడుంటే ఎంతో అదృష్టంగా భావించాలి. శుభకార్యాల్లో అలంకరించే అరటి ఆకులు, మామిడి తోరణాలు మరుసటి రోజుకే ఎండిపోయినట్లు కృత్రిమ ప్రవర్తనతో ఏర్పరచుకున్న స్నేహం అతి కొద్ది కాలంలోనే మూడువారుతుంది. స్నేహానికి అడ్డుతోవలు లేవు. ఎదుటి వ్యక్తిని మనస్ఫూర్తిగా అభిమానిస్తుంటే అతడు అంతకు రెట్టింపు అభిమానాన్ని కనపరుస్తాడు. స్నేహానికి శరీరాలు వేరైనా హృదయాలు మాత్రం ఒకే విధంగా నడుచుకుంటాయి. స్నేహితుల్లో కూడా వ్యక్తిగత స్వార్థానికి ఉపయోగించుకోవడం కోసం పులితోలు ధరించిన మేక మాదిరిగా ఉంటారు. అలాంటి వారిని మనం గ్రహించుకొని తిరగాలి. ఎదుటి వ్యక్తిని అరమరికలు లేకుండా అభిమానించడం, వారి మేలుకు తోడ్పడటం ద్వారానే స్వచ్ఛమైన స్నేహం వెల్లివిరుస్తుంది. లేనిపోని అనురాగాల్ని ఒలకపోయటం, కృత్రిమంగా మాట్లాడటం, అసందర్భంగా పొగడటం ద్వారా స్నేహాన్ని నెలకొల్పుకునే ప్రయత్నం చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. స్నేహం అనేది మనుషుల మధ్య బంధాలకి పునాది వేస్తుంది. అనుబంధాలు బలపడతాయి. మనుషులతో మాట్లాడకుండా ఉండడానికి చాలా కష్టపడాలి. కానీ స్నేహభావంతో హాయ్ అని పలకరించడానికి క్షణం పట్టదు. ఆ పిలుపులో, ఆ స్వరములో మనిషిని ఆకట్టుకునే ఆత్మీయత ఉట్టిపడితే అది స్నేహానికి రాదారి అవుతుంది. మానవుడు ఈనాడు అగ్రవాదం, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సర్వవ్యాధులతో పీడింపబడుతున్న మనిషికి నేడు కావలసిన ఒకే ఒక్క దివ్య ఔషధం స్నేహం. స్నేహ హస్తాలను ఆప్యాయంగా

0: చాచి తేడాలు లేకుండా
1: ఎదుటి వ్యక్తిని గుండెలకు హత్తుకొని నువ్వు నేను ఒకటే, మనం మనం స్నేహితులం, దోస్త్ దోస్త్, భాయి భాయి అని స్నేహాన్ని పంచగలిగితేనే మనిషి బతుకు అర్థం పరమార్థం అవుతుంది. స్నేహాన్ని మించిన ఆస్తులు అంతస్తులు ఈ లోకంలో ఉండవు. ఐశ్వర్యాలు స్నేహానికి అడ్డురావు. నీదెంత నాదెంత అనే బేరసారాలుండవు. తీసివేతలు బాగా హారాలుండవు. నమ్మకమే పునాదిగా మమేకమైన అపురూప భావమే స్నేహం. స్నేహం అంటే తెలియని వారుండరు, కానీ దాని విలువ తెలియని వారు ఎందరో ఉన్నారు. స్నేహం అంటే నిజం, అమృతం, మరణం లేనిది, నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. స్నేహపు జల్లులలో తడవటం కాదు, స్నేహపు వరదలో మునిగిపోవాలి, మునకలు వేయాలి, ఈత ఈదాలి. బాల్యంలో యవ్వనంలోనే కాదు, వృద్ధాప్యంలో కూడా స్నేహం అవసరం. మనల్ని నడిపించేందుకు, సంతోషాన్ని పెంచేందుకు స్నేహితులు ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరూ ఇటువంటి స్నేహాన్ని అందించగలగాలి. మదర్ తెరిస్సాకు మారుపేరుగా మన కుటుంబానికి, మన చుట్టూ ఉన్న సమాజానికి, మన దేశానికి, మన బంధు మిత్ర సహచర బృందానికి స్నేహభావం కలిగిన అభిమానాన్ని పంచి ఇవ్వాలి. అసూయ ద్వేషాలను పరిపూర్ణంగా స్నేహభావం నుండి తొలగించాలి. మనమంతా స్నేహాన్ని పంచుతూ స్నేహం అనే బాటలో పయనిద్దాం. స్నేహతత్వాన్ని మనుషుల మనస్సుల్లో పండించాలి. మన పరిసరాలను స్నేహంతో నింపాలి. సాటి మనసుల్ని స్నేహానికి ప్రతిరూపాలుగా, మానవత్వానికి మచ్చుతునకలుగా మార్చే ప్రయత్నం చేయాలి మనమంతా. నేను నమ్ముకున్న సిద్ధాంతం ఏంటంటే, నేను ఉన్నా లేకున్నా నా ఆత్మ స్నేహితులతోనే నిలిచి ఉంటుంది. అంటే మిత్రులకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏ విధంగా ఉండాలో అర్థమవుతుంది.
2: ఇప్పుడు స్నేహం అంటే ఏంటో కవిత రూపంలో తెలియజేస్తున్నారు ఎస్ బాబు.
1: జన్మమిచ్చును అమ్మ, మార్గమిచ్చును మైత్రి, స్వేచ్ఛనిచ్చును పృథ్వీలోన, స్నేహితుడుంటే చాలు హృదయంలోన. కలిసిమెలిసిందాము, కలహాలు వద్దు, పక్కలో పాములుగా మనముండవద్దు, చక్కనైన స్నేహాన్ని చెదరగొట్టొద్దు, కలిమిలేములు లేని కలయికే ముద్దు. కపట ప్రేమలు, నయవంచనలు, కాలిపోయే కోరికల కుర్రాసులు లేకపోతే మదిలో జనించిన స్నేహం మరణానికి దరచేరనివ్వదు. 10 మంది కలిస్తే సమాజం, పుడతిలో అదే సామాజిక జీవనం. ఆప్యాయతల్లో మనస్సులుంటే విదజల్లును స్నేహ పరిమళం. ప్రేమ అనుభూతి కావచ్చు, కానీ స్నేహం మాత్రం సజీవ హృదయంలో కరుణను పండించి కాఠిన్యాన్ని కరిగించి స్నేహాన్ని ధరించిన మనిషి మృత్యుంజయుడు.
2: కెరీర్లో భాగంగా వేరైన స్నేహితులు మళ్లీ కలుసుకునేంత వరకు గతంలో వారు పంచుకున్న అనుభవాలతో గడిపేస్తూ కొత్త స్నేహితులను అన్వేషిస్తూ ఉంటారు. గతంలో సుఖదుఖాల్లో ఓదార్పును పంచి, ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా నిలిచి, ఒడిదొడుకులలో అండగా నిలిచిన స్నేహితులను కోల్పోయి వేదనను మిగిల్చిన కాలాన్ని ఒక్కసారి వెనక్కు వెళ్లమని, వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కొందరు. కానీ అది జరిగే పని కాదు. కాబట్టి వారే ఒకసారి వెనక్కు వెళ్ళి తమ స్కూలు కాలేజీ మిత్రులను కలుసుకోవడం కోసం స్కూళ్లలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో అలుమ్ని మీట్స్ను ఏర్పాటు చేసుకుని పాత స్నేహాలను పునరుద్ధరించుకోవడానికి, కొత్త స్నేహితులను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. 5-6 ఏళ్ళు కలిసి చదువుకున్న మిత్రులు చదువు పూర్తయిన తర్వాత వారు చదువుకున్న విద్యాలయాల్లోని మిత్రులను విడిచి వెళ్ళలేక పడే వేదన అంతా ఇంతా కాదు. ఆ వేదనను కూడా తీపిగా పంచుకోవడానికి ఫేర్వెల్ పార్టీలు జరుపుకుంటున్నారు నేటి యువత.

స్నేహం ఒకరి మీద ఒకరికి గౌరవంతో ఏర్పడితే అది మంచి స్నేహం. ఒకరి అభిప్రాయాలకు విలువనిస్తూ వాటికి తగ్గట్టు ప్రవర్తిస్తూ ఉంటే స్నేహం కలకాలం నిలిచిపోతుంది. ఇది స్నేహితుల నిబద్ధత, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. సృష్టిలో ఏ బంధాన్ని మనం ఎంచుకోలేం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, కానీ మనం ఎంచుకోగల ఒకే ఒక బంధం స్నేహమనే ఆత్మీయ బంధం. కాబట్టి సాధ్యమైనంత వరకు మంచి స్నేహితులను ఎంచుకోవాలి. స్నేహబంధాలు చెడిపోయేవి కేవలం చెప్పుడు మాటల వల్లే. స్నేహితుల మధ్య బంధం ఎలాంటి దాపరికాలు, అరమరికలు లేకుండా తెరిచిన పుస్తకంలా ఉంటేనే స్నేహమాధుర్యం రెట్టింపు అవుతుంది, శాశ్వతమవుతుంది.

0: మీరింతవరకు స్నేహితుడే ఉంటే పి శ్రీనివాస్ అందించిన రూపకం విన్నారు.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఉద్యోగవాణి, ఉద్యోగ సమాచారం వింటారు.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSL పీఆర్బి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 7112 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ను ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఎంపిక విధానము, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు వంటి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. మరొక ఉద్యోగ సమాచారం. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై రిఫైనరీ, కొచ్చి రిఫైనరీలలో నాన్ మేనేజ్మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా కెమికల్ విభాగంలో 60 ప్రాసెస్ టెక్నీషియన్ ఖాళీలను, 64 ప్రాసెస్ ఆపరేటర్ ఖాళీలను, మెకానికల్ విభాగంలో 13 టెక్నీషియన్ ఖాళీలను, ఎలక్ట్రికల్ విభాగంలో 17 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 154 ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో డిప్లొమా లేదా బీఈ లేదా బీటెక్లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జులై 1, 2026 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bharatpetroleum.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 August 2026. భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు చెందిన యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ URSC బెంగళూరులో 2026-27 సంవత్సరానికి గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ శిక్షణ కోసం మొత్తం 410 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 220, టెక్నీషియన్ అప్రెంటిస్ 120, కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ 70 ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్

0: ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో భర్తీ చేయనున్నారు అభ్యర్థులు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా కలిగి ఉండాలి. కమర్షియల్ ప్రాక్టీస్ పోస్టులకు గుర్తింపు పొందిన బోర్డు నుండి అభ్యర్థులు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ సర్టిఫికెట్లు 2022, 2023, 2024, 2025, 2026లో సాధించిన వారై ఉండాలి. 2021 కంటే ముందు ఉత్తీర్ణులైన వారు అర్హులు కాదు. విద్యార్హతలు సాధించిన మార్కుల ఆధారంగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఆ తర్వాత అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఉమంగ్ పోర్టల్లో యూఆర్ఎస్సీ అప్రెంటిస్షిప్ ను సెర్చ్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఏటిఎస్ లో పొందిన ఎన్రోల్మెంట్ అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ను ఉమాంగ్ దరఖాస్తులో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపానీ సమీపంలోని మా కాంధునీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: నషా కేవల్ శరీర్ కో నుక్సాన్ నహీ పహుంచాతా, నషా ఏక్ మా కీ ముస్కాన్ ఛీన్ లేతా హై, నషా ఏక్ పితా కే సపనో కో చూర్ చూర్ కర్ దేతా హై, ఔర్ జబ్ పరివార్ మే సమాజ్ మే ఐసా హోతా హై, ఔర్ కహీ నా కహీ రాష్ట్ర కీ శక్తి భీ కమ్జోర్ పడ్ జాతీ హై, ఔర్ ఇస్లీ హమే హర్ ఏక్ యువా కో నషే కే చుంగల్ మే ఫంస్

0: से बचाना है.
1: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మైభారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు, పారిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ధి, ఎగుమతుల పునరుద్ధరణ వంటి అంశాలు ఈ వృద్ధికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ధి అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ధి అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్ధిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్ధిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ క్యాడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ జెండా ఊపి సైక్లోథాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్ట్రపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3,605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే

0: ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 ఉన్నారు. ఇప్పటి వరకు 225 రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం ఇల్లు వాకిలి.

0: మమత గారు, ఇప్పుడు పంట విచ్చినటువంటి పంట నష్టపోయిన పరిస్థితుల్లో రైతులు ఒకవేళ ఏ పంటలు వేసుకోవాలి, ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ భూమిని దున్నాలా లేకపోతే ఏ విధంగా సారవంతం చేసుకోవాలా, ఆ వివరాలు ఒకసారి తెలియజేయండి మన రైతు సోదరులకు.
1: ముందస్తుగా వేసుకున్న పంటలు ఎప్పుడైతే నష్టపోతామో అప్పుడు మనం అవకాశం ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలు, ఒకవేళ ప్రత్యామ్నాయ పంటలకు అవకాశం లేనట్లయితే ఇది ఒక నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకునే ఒక అవకాశంగా మనం తీసుకుంటూ పచ్చి రొట్టె పంటల్ని సాగు చేసి యాసంగి కొరకు మన పంటను సంసిద్ధం చేసుకోవాలి.
0: చాలా చక్కగా మీరు పచ్చి రొట్టె యొక్క ప్రాధాన్యత వివరించారు ఈ సందర్భంగా. అయితే ఇప్పుడు నేలల ఆధారంగా ఈ సందర్భంలో ఎటువంటి పంటలను ఎంపిక చేసుకుంటే చక్కటి ఆదాయాన్ని ఫలసాయాన్ని మన రైతు సోదరులు పొందగలరంటారు?
1: ఇప్పటి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఏదైతే మనం చెప్పబోతున్నామో అందులో పంటలను నేలల ఆధారంగా తీసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుసుమ పంట. కుసుమ పంట నల్లరేగడి భూముల్లోనే చాలా మంచి ఆదాయాన్ని ఇస్తుంది, దిగుబడినిస్తుంది. అదేవిధంగా తేలికపాటి నేలల్లో గనక కుసుమ పంటను తీసుకున్నట్లయితే చాలా తక్కువ ఆదాయం ఉంటుంది, పంట అనేది సరిగ్గా పెరుగుదల లేకపోవడం గమనించవచ్చు. ఇంకొక పంట చూసుకున్నట్లయితే వేరుశనగ. వేరుశనగ పంట అనేది తేలికపాటి భూముల్లో మాత్రమే మంచి దిగుబడినిస్తుంది, దానిని బరువైన నల్లరేగడి నీళ్ళల్లో వేసుకున్నట్లయితే దిగుబడి రాదు. ఈ అంశాలని చూసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల రకాన్ని బట్టి మనం వరుసల మధ్యలో ఎంత దూరం ఉండాలి, మొక్కల మధ్యలో ఎంత దూరం ఉండాలని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే తేలికపాటి నేలల్లో వరుసల మధ్య దూరం తక్కువగా, బరువైన నేలల్లో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉంచవలసిన అవసరం ఉంటుంది.
0: మరి ఈ ప్రతి పంట కూడా సాగు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము, మీరు పరిశీలిస్తున్నారు క్షేత్ర పరిశీలనలో. మరి ఈ పత్తి పంటను ఏ విధంగా మనం విత్తుకోవాల్సి ఉంటుంది ఒకవేళ?

0: విత్తుకోవాలంటే.
1: ప్రతి పంటను చూసుకున్నట్లయితే సాధారణంగా తేలికపాటి నేలల్లో 90 సెంటీమీటర్ల దూరం వరుసకు వరుసకు మధ్యన, 30 సెంటీమీటర్ల దూరం మొక్కలకు మొక్కలకు మధ్యన ఉంచి విత్తుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అధిక సాంద్రత పత్తి సాగులో చూసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం ఇంకొంచెం తక్కువగా పెట్టుకొని ఎక్కువ సాంద్రత మనం అంటే ఎక్కువ మొక్కలని మనం ఒక ఎకరం పొలంలో ఉంచుతాం, కాబట్టి మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది.
0: మరి మొక్కజొన్న పంట అయితే?
1: మొక్కజొన్న పంట అనేది సాధారణంగా రైతులు 90 సెంటీమీటర్ల దూరంలో మరియు 60 సెంటీమీటర్ల మొక్కకు మొక్కకు మధ్య దూరంతో పెంచుకోవడం జరుగుతుంది. మనం వేసుకునే పంటను బట్టి వరుసల మధ్య దూరం మొక్కల మధ్య దూరం మారుతూ ఉంటుంది. వేరుశనగ పంట చూసుకున్నట్లయితే మనకు వరుసకు వరుసకు మధ్యలో 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం. అదేవిధంగా నువ్వుల పంట చూసుకున్నట్లయితే వరుసకు వరుసకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల దూరంతో. ఈ విధంగా పంటను బట్టి మనం విత్తే దూరాలు మారుతూ ఉంటాయి.
0: ఈ వేరుశనగ మొక్కజొన్నలో పంట పండించాలంటే ఏ నేలలు బాగుంటాయి, తర్వాత ఈ సాంద్రత దేంట్లో ఎక్కువ విత్తుకోవాల్సి ఉంటుంది, ఆ వివరాలు ఒకసారి.
1: వేరుశనగ చూసుకున్నట్లయితే తేలికపాటి ఇసుక నేలల్లో వేరుశనగ దిగుబడి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. మొక్కజొన్న పంట తేలికపాటి నేలల నుండి బరువైన నేలల వరకు ఏ నేలలైనా అనుకూలమే. కాబట్టి మనకు ఉండే సహజ వనరులను బట్టి మనం పంటను ఎంచుకోవాల్సి వస్తుంది.
0: ముందుగా మీరు మొక్కజొన్న పంట గురించి తెలియజేసిన సందర్భంలో ఈ తేమ సంరక్షణ పద్ధతులు ఈ యొక్క దున్నడం వలన ఈ తేమ సంరక్షించుకోవచ్చని వివరించారు. అయితే మరి ఈ తేమ సంరక్షణ పద్ధతులు మిగతా పంటల్లో కూడా చేసుకోవచ్చా? ఎందుకంటే రైతులు ఈ ప్రత్తిని, మొక్కజొన్న, కంది వీటిని విత్తుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి విత్తుకున్నటువంటి పరిస్థితుల్లో నుంచి మనం కాపాడుకోవాలంటే ఈ తేమ సంరక్షణ పద్ధతులు వలన కాపాడుకోవాలంటే మరి ఏ విధంగా ఈ రైతులు సంరక్షించుకోవాలి ఈ పంటలని ఒకసారి చెప్పండి.
1: ముందుగా ఇక్కడ రెండు విషయాలు, విత్తుకున్న పంటలు, విత్తబోయే పంటలు. విత్తుకున్న పంటల్లో చూసుకున్నట్లయితే మల్చింగ్ లేదా ఆచ్ఛాదన, అది మనం అంతరసేద్యం చేయడం ద్వారా లేదంటే ఇంతకు ముందు ఉన్న పంట యొక్క రెసిడ్యూస్, ఏదైతే మిగిలి ఉన్న పంట అవశేషాలు ఉంటాయో వాటిని వరుసల మధ్యలో వేయడం ద్వారా, అంటే ఒక లేయర్ లాగా వేయడం ద్వారా మనకు నీటి నష్టం అనేది తగ్గించవచ్చు.
0: అంటే మీరు అన్నట్టు మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా? ఈ మధ్య కాలంలో మీలాంటి శాస్త్రవేత్తలు ప్రకృతి మల్చింగ్ పద్ధతి అంటారు, తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతి కూడా అంటున్నారు. మీరు చెప్పే విధానాన్ని బట్టి మల్చింగ్ పద్ధతి అనుకోవచ్చు అంటారా?
1: అవునండి, దీన్ని మల్చింగ్ అంటాము. ఇది జీవ ఆచ్ఛాదన. ఏదైతే మనం సహజంగా దొరికే వాటితో మల్చింగ్ చేసుకుంటే జీవ ఆచ్ఛాదన అంటాము, లేదంటే ప్లాస్టిక్ లాంటి మెటీరియల్ వాడినట్లయితే ప్లాస్టిక్ మల్చ్ అని అంటాము. ప్లాస్టిక్ మల్చ్లు సాధారణంగా కమర్షియల్ క్రాప్స్, ఏదైతే మనకు పుచ్చకాయ లేదనంటే కూరగాయ పంటలని, ఎక్కువ వాల్యూ ఉన్న కూరగాయ పంటలను ఎప్పుడైతే పండిస్తామో అప్పుడు మనం ఈ ప్లాస్టిక్ మల్చ్లను వాడుతున్నాం సాధారణంగా.
0: మామూలుగా ముందస్తు జాగ్రత్తలుగా రైతులు ఇటువంటి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆలోచన ఉన్న రైతులు ఏమైనా వాళ్ళ పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటారా? ఒకవేళ నీటి కుంటల ద్వారా వారు నీరు అందించాలంటే మరి ఎటువంటి నీటి కుంటలు వాళ్ళు నిర్మించుకోవాలి, ఆ వివరాలు తర్వాత ప్రాముఖ్యత గురించి చెప్పండి.
1: నీటి కుంటలు అనేవి మామూలుగా ఉద్యానవన పంటల్లో ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాం, కానీ ఈసారి వర్షాభావ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే నీటి కుంటలు ఉండడం చాలా అవసరం అని మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే నీటి కుంటలు మే నెలలో లేదంటే వేసవి కాలంలో వచ్చే వర్షాలని నీటి కుంటల్లో నిల్వ చేసుకొని వాటిని మొక్కలను సంరక్షించడానికి, బెట్ట పరిస్థితుల్లో ఒక్క రక్షక నీటి తడిని ఇవ్వడానికి చాలా ఉపయోగపడతాయి అవి. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అని అంటే, ఎక్కడైతే పొలంలో వాలు తక్కువగా ఉంటుందో అక్కడ ఈ నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే వర్షం మనకు పడుతుందో ఆ వర్షం వాలుతో మనకు చేరి ఈ నీటి కుంటల్లో చేరుతుంది. ఇలా చేరడం వల్ల రెండు లాభాలు, ఒకవేళ లైనింగ్ గనక వేసుకోకపోయినట్లయితే భూగర్భ జలాల పరిరక్షణ, లైనింగ్ వేసుకున్నట్లయితే అవి రాబోయే పంటకాలానికి రక్షక నీటి తడికి చాలా బాగా పనికొస్తాయి.
0: మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత

0: 10 సంవత్సరాలుగా మనకు చక్కటి నీటిపారుదల వసతి కూడా ఏర్పడింది. ఈ సందర్భంలో ఈ నీటిపారుదల క్రింద నీటి సంరక్షణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? మరి ఉంటే ఏ విధంగా రైతులు అవలంబించాలి? ఆ వివరాలు అందచేయండి.
1: రైతు యొక్క సహజ స్వభావం ఏమిటంటే, మనకి ఎప్పుడైతే నీరు ఎక్కువగా అందుబాటులో ఉంటుందో వరి పంట వేయడం అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కానీ అదే నీటిని మనం చూసుకున్నట్లయితే, ఒక ఎకరం వరి పంట పండించే నీటితోని 4 నుంచి 5 ఎకరాల చిరుధాన్యాలు పండించవచ్చును, 3 నుంచి 4 ఎకరాల అపరాలు పండించవచ్చు. ఇలా చూసుకున్నట్లయితే మనం వరి పంటకు బదులుగా 6 తడి పంటల్ని పండిస్తే 1 ఎకరం విస్తీర్ణంలో పండించే వరితో మనము 4-5 ఎకరాలలో అపరాలను పండించి అధిక దిగుబడులను, అదేవిధంగా ఆహార భద్రతను కూడా కాపాడిన వాళ్ళం అవుతాము.
0: మీరు చాలా శాస్త్రీయంగా శాస్త్రబద్ధంగా మీరు రైతు సోదరులకు వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఇంతకు మునుపు మీరు పచ్చి రొట్టె పంటలు కూడా సాగు చేసుకుంటే బాగుందన్నారు. ఈ పచ్చి రొట్టె పంటలే కాకుండా అపరాల సాగు కూడా ఏమైనా వేసుకోవచ్చు అంటారా? ఎందుకంటే పచ్చి రొట్టె ఎరువుగా వాడుకోవచ్చు, లేదంటే కాలం కలిసి వస్తే మన వర్షం వస్తే కూడా ఈ అపరాల సాగు కూడా మనకు ఆదాయాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి అవకాశాలు రైతులకు ఏ విధంగా మీరు వివరిస్తారు?
1: అయితే పచ్చి రొట్టె పంటలు లేదా అపరాల సాగు అనేది చేపట్టవచ్చును. పచ్చి రొట్టె పంటల సాగు ఎప్పుడైతే మనం యాసంగిలో వరి పంటను పండించుకోవాలనుకుంటున్నా, లేదనంటే వేరే పంటలు పండించే అవకాశం లేకపోయినప్పుడు మనం, లేదంటే భూమి ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవాలనుకుంటున్నప్పుడు పచ్చి రొట్టె పంటలు. ఇలా కాకుండా ఉండాలంటే మనం పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. అన్ని అపరాలను పండించుకోలేము, కానీ పెసర లేదా మినుము పంటల్ని పండించుకోవచ్చు. ఇవి మనకు 60 రోజుల్లో పంట చేతికొస్తుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు ఎదురై పంట చేతికి రాకపోయినప్పటికీ మిగతా పచ్చి రొట్టె ఎరువులు ఏ విధంగా అయితే భూమిలో కలియదున్నుతామో వీటిని కూడా భూమిలో కలియదున్నడం వల్ల నేల యొక్క ఆరోగ్యం అనేది పెరుగుతుంది.
0: మమత గారు, ఈ జీవన ఎరువులను కూడా ఉపయోగించండి అంటుంటారు మీలాంటి శాస్త్రవేత్తలు. మరి ఈ ఎల్నినో ప్రభావం బెట్ట పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ బెట్టను తట్టుకోవడానికి ఏవైనా జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను అభివృద్ధి చేశారా మన శాస్త్రవేత్తలు? ఒకవేళ ఆ అభివృద్ధి చేసిన ఎడల ఈ యొక్క జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను ఈ పంటల్లో భూమిలో ప్రవేశపెట్టి ఈ యొక్క పంటలు రక్షించుకోవచ్చు అంటారా? మరి ఆ వివరాలు ఏమైనా ఉంటే మన రైతు సోదరులకు వివరించండి.
1: మామూలుగా జీవన ఎరువులు అనేవి మొక్క యొక్క వేరు చుట్టూ ఉంటూ మొక్కకి కావలసిన పోషకాలను అందిస్తూ ఉంటాయి. అయితే సూక్ష్మజీవులు, కొన్ని రకాల సూక్ష్మజీవులు కూడా మన శాస్త్రవేత్తలు వాటిని గుర్తించారు. ఇవి మొక్క యొక్క వేర్లలో, లేదంటే వేరు దగ్గర కాకుండా మొక్క లోపలికి ఎంటర్ అయ్యి మనకు ఎప్పుడైతే మనకు బెట్ట పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో మొక్క యొక్క రసాయన భౌతిక తత్వాలను కంట్రోల్ చేస్తూ కొన్ని రకాలైన హార్మోన్లను విడుదల చేస్తూ, వాటిని ఫైటో హార్మోన్స్ అంటాము, బెట్టను తట్టుకోవడానికి ఇవి విడుదల చేయబడ్డాయి. ఇంకా కూడా చాలా వరకు పరిశోధన అనేది పురోగతిలో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఉప్పు నేలలను తట్టుకొని మరియు బెట్టను తట్టుకొని, లేదంటే మురుగునీరు ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్స్ని తట్టుకుని సూక్ష్మజీవులను తయారీ జరుగుతుంది, రైతులకు అందిస్తున్నారు, మరియు ప్రయోగశాలలో కూడా మరింత పరిశోధన కూడా పురోగతిలో ఉంది.
0: మమత గారు, ఈ బెట్ట తట్టుకోవడానికి ఈ జీవన ఎరువులలాగా సూక్ష్మజీవులను మీరు ప్రయోగశాలలో ఉత్పత్తి చేయడం జరుగుతుందన్నారు. కొంత రైతులకు కూడా అందజేస్తున్నారంటున్నారు. తర్వాత మరింత ప్రయోగశాలలో మీరు విజయం సాధించి రైతులకు చక్కటి ఈ యొక్క సూక్ష్మజీవులు త్వరలో అందించగలరని ఆశిస్తూ, ఈరోజు చక్కటి వివరాలు వర్షాభావ పరిస్థితులు అనుకూల పంటల సాగు గురించి సవివరమైన సమగ్రమైన సమాచారాన్ని అందజేశారు. మీకు ధన్యవాదాలు మమత గారు.
1: ధన్యవాదాలు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అమరన్ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించిన రామజోగ శాస్త్రి గీతం. సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: నేను ప్రేమిస్తున్నాను చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట, పాట రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం శిల్పి.
1: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగా చూసే సాంగా అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు, కమన్ సింగ్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కూలీ చిత్రం కోసం అనిరుద్ధ్ సుబ్లాషిని ఆలపించిన ఈ పాట రచన కృష్ణకాంత్, సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట నిర్ణయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట. పాట రచన గణేష్ పాత్రో, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం మ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆ చిత్రం కోసం రాహుల్ నంబియార్, రమ్య బెహరా, శివాని ఆలపించిన రామోజోగ శాస్త్రి గీతం, సంగీతం మిక్కీ జయమేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట బాలాదూర్ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్ అనురాధ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట. పాట రచన పెద్దాడమూర్తి, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

వసంతం చిత్రం కోసం హరిహరన్, సుజాత, ఉన్నికృష్ణన్ ఆలపించిన కులశేఖర్ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: చిత్రసింహ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కృష్ణార్జున యుద్ధం. ఈ చిత్రం కోసం పెంచల్ దాస్ రచించి ఆలపించిన ఈ పాట సంగీతం హిప్ హాప్ తమిళ.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మీ ఆయన జాగ్రత్త చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన సామవేదం షణ్ముఖ శర్మ గీతం, సంగీతం కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఆయ్ ఈ చిత్రం కోసం రామ్ మిరియాల, సమీరా భరద్వాజ్ ఆలపించిన శ్రీమణిగీతం సంగీతం. రామ్ మిరియాల చిత్రం హాయ్.

అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు చిత్రం కోసం. చక్రి సంగీతం సమకూర్చి ఆలపించిన ఈ పాట, పాట రచన సాయి శ్రీహర్ష.

கண்டி. దువ్వాడ జగన్నాథం చిత్రం కోసం జస్ప్రీత్ జాజ్ రీటా ఆలపించిన ఈ పాట, పాట రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: 56. జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై చిత్రసీమ తెలుగు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరు గీతం. సంగీతం రాజ్ కోటి.

చిత్రసీమ కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట ఘరానా మొగుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన ఈ పాట రచన భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు, మీరింతవరకు చిత్రసీమ తెలుగు సినీ చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారం అవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
1: Spotlight.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర కచేరీ వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

శ్రోతలు, మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గాత్ర కచేరి విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట మనసు మాంగళ్యం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన దాశరథి గీతం, సంగీతం పెండ్యాల.

సూపర్ మ్యాన్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జయం మనదే ఈ చిత్రం కోసం ఎం రమేష్, పి సుశీల్ ఆలపించారు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి తాలిబొట్టు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన ఈ పాట, పాట రచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్న ఆ పాట స్వర్గానికి నిచ్చెనలు చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల్ ఆలపించిన ఈ పాట పాట రచన ఆచార్య ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మంచి మనసులు. ఈ చిత్రం కోసం పి సుశీల ఘంటసాల ఆలపించిన దశరథ గీతం, సంగీతం కెవి మహాదేవన్.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట పూజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరామ్ ఆలపించిన ఈ పాట రచన దాశరథి, సంగీతం రాజన్ నాగేంద్ర.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాన్ 103.5 మెగాహెర్ట్జ్పై శ్రోతల మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ట్యాక్సీ రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆలపించిన ఈ పాట రచన మల్లాది, సంగీతం టీవీ రాజు.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి తల్లి కొడుకులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం జీకే వెంకటేష్.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఖైదీ కన్నయ్య. ఈ చిత్రం కోసం పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఆలపించిన, జీకే మూర్తి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

మహాసంగ్రామం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.

మధుర గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కాలం మారింది. ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాట పాట రచన దాశరథి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్పై మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట సూర్య చంద్ర. ఈ చిత్రం కోసం రాజా సీతారాం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం రమేష్ నాయుడు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న పాట జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట. పాట రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు దాటి 1 నిమిషం. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. జై హింద్.